ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ మాసం 17వ రోజు, బుధవారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 42 సెకండ్లు కావస్తుంది. శ్రోతలు ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6:00 నుండి 6:05 వరకు హిందీలో వార్తలు, ఆ తర్వాత 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

నమస్కారం శ్రోతలు, 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో వింటున్నారు. నేను మీ ఆర్జే చరణ్. ఈరోజు మనం క్షేత్ర దర్శినిలో ఒక విశిష్టమైన వినాయకుడి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగా వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తుంటారు. కానీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో కొలువుదీరిన కర్ర గణపతి మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఉత్సవాలలో భాగంగా 11 రోజుల విశేష పూజల తర్వాత ఈ లంబోదరుణ్ణి ఊరేగించి ఒక ప్రత్యేక గదిలో భద్రంగా ఉంచడం ఇక్కడ ఆనవాయితీ. అసలు వినాయకుడిని కర్రతో ఎందుకు తయారు చేశారు? నవరాత్రులప్పుడు మాత్రమే దర్శనానికి ఏర్పాట్లు ఎందుకు జరుగుతాయి అనే అంశాలు ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి 101.9.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: ఎస్, మనమున్నాము క్షేత్రదర్శినిలో. మనం మాట్లాడుకుంటున్నాము కర్ర గణేశుడి గురించి. సో ముందుగా ఈ ఆలయం ఎక్కడుందంటారా? తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన పాలాజ్ గ్రామంలో కొలువుదీరి ఉంది. ఈ కర్ర గణపతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయి. 11 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుండి వేల మంది భక్తులు తరలి వస్తుంటారు. సో ఇంకా మరిన్ని విషయాలు వివరాలు మాట్లాడుకుందాము ఈ ఆలయం గురించి ఈ పాట తర్వాత.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: శ్రోతలు ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. సో మనం మాట్లాడుకుంటున్నాము కర్ర గణపతి గురించి. 1948 సంవత్సరంలో మొదటిసారిగా ఈ కర్ర గణపతిని ప్రతిష్ఠించారు. ఆ ఏడాది గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి సుమారు 30 మంది చనిపోయారంట. అయితే ఆ సమయంలోనే వినాయక చవితి పండగ రావడంతో మహమ్మారి బారి నుండి రక్షించుకోవడానికి గ్రామంలో వినాయకుణ్ణి ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే నిర్మల్లో ఉన్న నకాశీ కళాకారుడైన గుండాజీ వర్మ చేత కర్ర గణపతి విగ్రహాన్ని తయారు చేయించి గ్రామంలో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత నవరాత్రులు భక్తి శ్రద్ధలతో కొలిచారట. దాంతో అంటువ్యాధులు పూర్తిగా మటుమాయం కావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారంట. ఇంతకీ ఆ విగ్రహం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా? తప్పకుండా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

అలచవచ్చ అనేంత మనోహరంగా గణపయ్యను తీర్చిదిద్దాడు. సింహాసనంపై ఆసీనుడైన గణపయ్యకు పెద్ద చెవులు ఉంటాయి. నాలుగు చేతుల వాడిగా ఒక చేతిలో గండ్రగొడ్డలి, మరో చేతిలో త్రిశూలం, ఇంకొక చేతిలో లడ్డూలతో పాటు కుడి చేత్తో ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి వినాయకుడి ఆశీర్వచనాలతో మరొక్క పాట వినేద్దామా?

0: FM Rainbow 101.9.
1: ఎస్, ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. సో మనం మాట్లాడుకుంటున్నాము కర్ర గణపతి గురించి. కర్రతో చేసినదైన నకాశీ కళాకారుడైన గుండాజీ వర్మ చేతుల్లో సుందరంగా రూపుదిద్దుకున్నాడు ఇక్కడి లంబోదరుడు. అసలు కర్రతో ఇంత అందమైన విగ్రహాన్ని

ఎస్ లిజనర్స్, నేను మీ ఆర్జే చరణ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మనం మాట్లాడుకుంటున్నాము పాలాస్ గ్రామంలో ఉన్న కర్ర గణపతి గురించి. మరి ఈ పాలాస్ గ్రామం మహారాష్ట్రలో ఉన్న ఇక్కడి మాట తీరు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, బంధుత్వాలు మన ప్రాంతంతోనే ముడిపడి ఉంటాయి. చూడడానికి చిన్న గ్రామమైన వినాయక చవితి వచ్చిందంటే చాలు, ఊరంతా పండగ

వాతావరణం నెలకొంటుంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా 11 రోజుల పాటు గ్రామస్తులు ఎంతో నియమ నిష్ఠలతో ఉంటారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఈ కర్ర గణేశునికి పేరుంది. మీరు కూడా వెళ్దామనుకుంటున్నారా ఈ కర్ర గణపతిని దర్శించడానికి?

ఎస్ లిజినెస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో ఇప్పటివరకు మనం కర్ర గణపతి గురించి చాలా విశేషాలు మాట్లాడుకున్నాం కదా, మరి ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని చేరుకోవడం ఎలా అని ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి వెళ్ళేవారు నిజామాబాద్ బాసరల మీదుగా భైన్సా చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నిర్మల్ మీదుగా వెళ్ళేవారు కూడా భైన్సా మీదుగానే పాలాజ్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. భైన్సా నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఈ పాలాజ్ ఉంటుంది. ఉత్సవ సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తుంది. ప్రైవేట్ వాహనాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. సో శ్రోతలు, ఇంతవరకు క్షేత్ర దర్శిని విన్నారు. 7 గంటలకు హెల్దీ మార్నింగ్స్లో కలుసుకుందాం. అప్పటి వరకు ఈ గణపతి స్తోత్రాలు పాటలు వినేద్దాం.

0: FM Rainbow 101.9.
1: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. స్టూడియో క్లాక్లో సమయం అయితే 7 గంటలు కావస్తుంది. సో ఈరోజు ఒక కొత్త రోజు, కొత్త ఆరంభం, కొత్త ప్రారంభం. సో మనం ఏ పని అయినా చేయడానికి ఒక కొత్త వారాన్నో, కొత్త నెలనో, కొత్త సంవత్సరాన్నో వెయిట్ చేస్తాం ఆ పని స్టార్ట్ చేయడానికి. సో మనం చేయాల్సిన పనులను పోస్ట్పోన్ చేయకుండా ఇప్పుడే, తక్షణమే అంటే ఈ క్షణమే వాటిని మొదలుపెట్టొచ్చు, అలానే పూర్తి కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక విషయం చెప్పనా, ఈ క్షణం కూడా ఒక కొత్త క్షణమే కదా. సో టైం అనేది, ఆ కొత్త టైం అనేది ఆల్రెడీ వచ్చేసింది. సో మరి మనం పనులను మొదలు పెడదామా? ఎస్, ఆరంభిక్లామా. లెట్స్ లిసన్ టు దిస్ సూపర్ హిట్ సాంగ్. కొత్త కొత్తగా ఉన్నది బై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు.

ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో ఇప్పుడు మనం కొంచెంసేపు ఫిట్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి క్యాలెండర్ వైపు ఒక లుక్ వేయండి. ఎస్, జూన్ 21 చాలా దగ్గరలోనే ఉంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రాబోతుంది. సో మన రోజువారీ లైఫ్లో ఆఫీస్ ప్రెషర్స్, ట్రాఫిక్ టెన్షన్, స్మార్ట్ ఫోన్ స్ట్రెస్, వీటన్నిటికీ ఒకటే సింపుల్ సొల్యూషన్, యోగా. కానీ చాలామంది అనుకుంటారు యోగా అంటే బాడీని వింత వింత కోణాల్లో తిప్పడం అని. కానీ కాదు, అది మీ మనస్సుని, శరీరాన్ని ఒకే లైన్లోకి తెచ్చి ఒక బ్యూటిఫుల్ ఆర్ట్. రోజు ఒక 15 మినిట్స్ యోగాసనాలు లేదా ప్రాణాయామం కోసం స్పెండ్ చేసి చూడండి. రోజంతా మీ ఎనర్జీ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఇప్పటి నుండి యోగాని మొదలుపెట్టండి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు, కోకిల కోకిల. సో మనం హెల్దీ మార్నింగ్స్లో ఉన్నాము, లిజనర్స్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము యోగా గురించి. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఈ యోగా. ఈ కాలంలో మనం హెల్త్ కోసం జిమ్ములు డైట్లు అంటూ ఏవేవో ట్రై చేస్తున్నాం, కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని కంప్లీట్ ఆరోగ్యాన్ని ఇచ్చే పవర్ఫుల్ టూల్ యోగా మాత్రమే. ఇది జస్ట్ బరువు తగ్గడానికి కాదు, గుండె ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకి కూడా సూపర్గా హెల్ప్ అవుతుంది. జూన్ 21 ఒక్కరోజే కాదండి, ఈ రోజు నుంచి ప్రతిరోజు యోగాను మన లైఫ్లో ఒక పార్ట్ చేసేసుకుందాం. మరి మీ ఇంట్లో యోగా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి నాతో షేర్ చేసుకోండి. మా వాట్సాప్ నెంబర్పై 0402323482, మరొకసారి చెప్తున్నాను 0402323482, ఈ వాట్సాప్ నెంబర్పై మీ యోగా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో మాకు చెప్పండి. అప్పటి వరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎస్, మనో గారు అండ్ జానకి గారు పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు, జీవమణి కొండగాలి. సో లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. ఈరోజు జూన్ 17, వరల్డ్ డే టు కాంబాట్ డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్, అంటే మన భూమి ఎడారిగా మారకుండా కరువు రాకుండా కాపాడుకునే రోజు. చాలామంది అనుకుంటారు ఎడారి అంటే కేవలం జస్ట్ రాజస్థాన్లో ఉంటుంది కదా అని చెప్పి, కానీ మనం ఇట్లనే చెట్లను నరికేస్తూ నీటిని వేస్ట్ చేసుకుంటూ పోతే రేపు మన ఊరు కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. సో ఈ ఏడాది యునైటెడ్ నేషన్స్ థీమ్ ఏంటంటే రేంజ్ ల్యాండ్స్ రికగ్నైజ్ రెస్పెక్ట్ రీస్టోర్, అంటే మన పచ్చని గ్రౌండ్స్ని పశువుల మేత భూములను కాపాడుకోవాలి. అందుకే జస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు, ఈరోజు మీ ఇంట్లో లేదా వీధిలో కనీసం ఒక్క మొక్క అయినా నాటండి. ఆ మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోస్తానని ప్రామిస్ చేయండి. భూమిని పచ్చగా ఉంచడంలో మన వంతు పాత్ర పోషిద్దాం. ఏమంటారు? ప్రస్తుతానికైతే ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేద్దాము. స్టే ట్యూన్ టు 101.9.

ఎస్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మనం ఉన్నాము హెల్దీ మార్నింగ్స్లో విత్ మీ ఆర్జే చరణ్. సో జనరల్గా ఎండలు మండిపోతున్నప్పుడు, బావుల్లో నీళ్ళు ఎండిపోయినప్పుడు మాత్రమే మనం కరువు గురించి ఆలోచిస్తాం. కానీ నిజానికి కరువు రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకోవడం, ఇంకుడు గుంతలు తవ్వుకోవడం లాంటివి. పర్యావరణాన్ని గౌరవించడం మన బాధ్యత. రాబోయే తరాలకు మనం ఇచ్చే ఆస్తి ఎడారి భూములు కాదు, పచ్చని ప్రకృతి కావాలి. కాబట్టి నీటి బొట్టును కూడా పొదుపు చేద్దాం, భూమిని ఎడారి కాకుండా కాపాడదాం. ఏమంటారు? సో ఆలోచిస్తూ ఉండండి ఈ విషయం. అప్పటి వరకు విందాము ఒక బ్యూటిఫుల్ సాంగ్ బై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్ సిరివెన్నెల మూవీలో నుంచి ఒక సూపర్ మెలడీ సాంగ్ అయితే వినేశారు. సో మనం ఉన్నాము హెల్దీ బ్రేక్ఫాస్ట్లో, నేను మీ ఆడ్ జయచరణ్. సో ఇప్పుడు మనం మన హెల్దీ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను చెప్పబోయే హెల్దీ ఫుడ్ యాక్చువల్లీ ఇది ఒక హెల్దీ పొడి. అది ఏంటంటే, ఎస్ మీకు తెలిసిందే, మునగాకు పొడి. సో మునగాకు పొడి గురించి కొంచెం మాట్లాడుకుందాం. ప్రపంచమంతా ఇప్పుడు దీనిని సూపర్ ఫుడ్ అంటూ మునగాకు దాని వెంబడబడుతున్నారు. పాలలో కంటే ఎక్కువ కాల్షియం, అరటిపండులో కంటే ఎక్కువ పొటాషియం, ఇంకా బోలెడంత ఐరన్, ఇలా అన్నీ కలిపి ఒకే పౌడర్లో దొరుకుతాయి. అదే మునగాకు పొడి. రోజు ఉదయాన్నే ఒక అర చెంచా మునగాకు పొడిని గోరువెచ్చని నీటిలో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తాగేయండి. రోజంతా సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఇదంతా నేను చెప్తున్నది కాదు, హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఇది. సో దాని గురించి ఆలోచించండి, మునగాకు పొడిని ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. సో ఈలోపు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేద్దాము, ఔరా అమ్మకు చెల్లా.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో ఇప్పటిదాకా మనం మునగాకు పొడి గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ రోజుల్లో కొంచెం పని చేయగానే అలసిపోవడం, తరచుగా నీరసంగా అనిపించడం చాలామంది కామన్ అయిపోయింది కదా. సో దానికి బెస్ట్ న్యాచురల్ సొల్యూషన్ మునగాకు పొడి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ సి మీ ఇమ్యూనిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అంతేకాదు, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి, స్కిన్ అండ్ హెల్త్, హెయిర్ హెల్త్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంత టేస్ట్ లేకపోయినా బాడీకి ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం అన్లిమిటెడ్. సో ఈ రోజు నుంచే మీ డైట్లో మునగాకు పొడిని ఒక భాగం చేసుకోండి, హెల్తీగా ఉండండి. స్టే ట్యూన్డ్ 101.9 విత్ మీ ఆర్జే చరణ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా వనరులకు కొరత లేదని, కేవలం పరస్పర విశ్వాసం లోపించడం వల్లే ప్రధాన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 సదస్సులో భాగంగా నిర్వహించిన అవుట్రీచ్ సెషన్లో ఆయన ప్రసంగించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ ప్రారంభిస్తారు. ఇక్కడ నర్సరీ నుండి ఇంటర్ వరకు అంతర్జాతీయ స్థాయి వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, క్రీడా మైదానాలున్నాయి. సీఎం పైలాన్ ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో చేయూత పథకం ద్వారా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు తప్పనిసరిగా చేసుకోవాల్సిన లైవ్నెస్ ఆథెంటికేషన్ గడువును 22వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు తమ సబ్సిడీని కోల్పోకుండా ఉండడానికి 30వ తేదీలోపు బయోమెట్రిక్ ఆధార కేవైసీ పూర్తి చేయాలని తెలంగాణ పవర్ సరఫరాల శాఖ ఆదేశించింది. అక్రమ కనెక్షన్లకు అడ్డుకు కట్టవేయడానికి తెచ్చిన ఈ ప్రక్రియకును ముఖ గుర్తింపు, వేలిముద్రలు, ఐరిస్ విధానాల ద్వారా ఆయిల్ కంపెనీల యాప్లు లేదా గ్యాస్ ఏజెన్సీల్లో పూర్తి చేసుకోవచ్చు. ఫ్రాన్స్లో జరిగిన భారత్ ఇన్నోవేట్స్ 2026 సదస్సులో ఐఐటీ హైదరాబాద్ సహకారంతో నడిచే ప్యూర్ ఎనర్జీ స్టార్టప్ సరికొత్త సుస్థిర ఇంధన ఆవిష్కరణలతో ఆకట్టుకుంది. డీజిల్ జనరేటర్లకు ప్రత్యామ్నాయంగా ఈ సంస్థ అభివృద్ధి చేసిన పర్యావరణ హిత హైబ్రిడ్ సోలార్ సాంకేతికతను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రత్యేకంగా ప్రశంసించారు. హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 నిన్న గచ్చేలి పోలీస్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ లీగ్లో ఈసారి 6 పురుషుల ఫ్రాంచైజీలతో పాటు తొలిసారిగా 4 మహిళల ఫ్రాంచైజీలు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 16 తేదీ నుంచి 28వ తేదీ వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే టోర్నమెంట్లో దేశ విదేశాలకు చెందిన అగ్రశ్రేణి రగ్బీ క్రీడాకారులు పాల్గొంటారు. ఎల్నీనో ప్రభావం వల్ల ఋతుపవనాలు వెనక్కి వెళ్లడంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, ఉకపోతతో ప్రజలు అలలాడుతున్నారు. తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కలిగిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

సో ఈరోజు అండ్ ఈ వీకెండ్ మన హైదరాబాద్ ఆర్ మన చుట్టూ జరుగుతున్న డిఫరెంట్ హ్యాపెనింగ్స్ అండ్ వాటి డీటెయిల్స్ అన్నీ మీకోసం తీసుకొచ్చేసిన. సో మనమైతే ఆ డీటెయిల్స్ వినే ముందు ఒక సూపర్ హిట్ ట్రాక్ అయితే వినేద్దాం, ఆ తర్వాత ఆ హ్యాపెనింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు 101.9 విత్ మీ ఆజే చరణ్.

0: FM Rainbow 101.9.
1: ఎస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే చరణ్. స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 8:04 అవుతుంది. అంటే మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్ షోలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చరణ్. సో లిజినెస్, హైదరాబాద్ లో ఫేమస్ ప్లేసెస్ అనగానే గుర్తొచ్చే వన్ ఆఫ్ ద ప్లేస్ ఈజ్ సాలార్జంగ్ మ్యూజియం. ఎస్, సో సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇదైతే ఈ మంత్ 14 నుంచి స్టార్ట్ అయింది. అంటే 14 జూన్ నుంచి 21 జూన్ వరకు ఈ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం ఎప్పుడు అండ్ ఎక్కడ ఉందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సాలార్జంగ్ 3 నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ జయంతి సందర్భంగా కల్చరల్, ఎడ్యుకేషనల్ అవేర్నెస్ లాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంతకీ మీరు విజిట్ చేసిరా సాలార్జంగ్ మ్యూజియం? ఎస్, లేకపోతే ఈ వారోత్సవాల్లో విజిట్ చేయండి. ఈ సాంగ్ వింటూ ఆ ప్లాన్స్ వేసేసేయండి.

0: ఇంట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఎస్ లిజనర్స్, సో మనం ఇప్పుడైతే వైబ్రెంట్ హైదరాబాద్లో ఉన్నాం కదా. హైదరాబాద్ ట్రాఫిక్ స్టోరీస్ కొన్నిసార్లు నెవర్ ఎండింగ్ అనిపిస్తాయి, ఏమంటారు. సో ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి అయితే ఎప్పుడు జామ్ జామ్ జామ్. సో ప్రజెంట్ అయితే సిటీ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ ఉంది, కాకపోతే సిటీ లోపల నుండి ఫ్లైఓవర్ రీచ్ అవ్వడానికి ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండడం లేదు. కానీ హెచ్ఎండిఏ మనందరి కోసం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. మరి అదేంటో ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత తెలుసుకుందాం. అప్పటి వరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మనసుకి తొలివారం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Yes, listeners, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో మరి హెచ్ఎండిఏ మనకు అందిస్తున్న ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? జీవీకే నుండి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేని కలుపుతూ ఒక ఫ్లైఓవర్ అయితే రాబోతుంది. ఎస్, బంజారా హిల్స్ జీవీకే మాల్ దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి మాసప్ ట్యాంక్ మీదుగా ప్రజెంట్ ఉన్న ఫ్లైఓవర్ పక్క నుండి వెళ్తూ ఎగ్జాక్ట్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే దగ్గర కిందికి దిగేస్తుంది. అంత బాగుందనుకుంటున్నారు కదా? కాకపోతే ఇదంతా అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అంటే వెయిట్ ఈజ్ వర్త్ ఇట్ కదా. సో బట్ వన్స్ కంప్లీట్ అయ్యాక మనందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏమంటారు, మీరు కూడా అక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారా? ఆర్ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారా? ఏమనిపిస్తుంది మీకు? సో ఆలోచిస్తూ ఉండండి, వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ప్రజెంట్ అయితే ఒక సూపర్ హిట్ ట్రాక్ ఏదో వచ్చేస్తుంది మీకోసం, వింటూ ఉండండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చరణ్. సో రాష్ట్రంలో గ్రీనరీని పెంచే టార్గెట్తో స్టేట్ గవర్నమెంట్ రేపటి నుంచి వన మహోత్సవం మొదలు పెడుతుంది. రెయినీ సీజన్లో మొక్కలు నాటే ఈ ప్రోగ్రామ్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో సీఎం రేవంత్ రెడ్డి గారైతే స్టార్ట్ చేస్తారు. అలాగే పీఎం నరేంద్ర మోడీ గారు కూడా మాకే నామ్ ఏక్ పేడ్ ఇనిషియేటివ్తో అందరినీ మొక్కలు నాటమని పిలుపునిచ్చారు. సో మీరెప్పుడైనా మొక్కలు నాటారా, అంటే నారు పోసారా, నీరు పెట్టారా, సో ఇలాంటివి ఏమైనా చేశారా? ఇవన్నీ ఏమైనా చేస్తుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి 0402-323-4822. సో ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ వినేద్దాము, మెరుపులా సాంగ్.

Yes, this is Akashvani FM Rainbow 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో లిజినెస్, ఫిట్నెస్ని సోషల్ మీటింగ్స్తో ఎంకేజ్ చేస్తున్న మ్యారథాన్ గురించి చెప్పుకోవాలి. యోగా డే సందర్భంగా కూకట్పల్లి ఐడియల్ లేక్ చుట్టూ ఈ 21 జూన్ రోజు ఒక రన్ అయితే ఉంది. దీంట్లో 3K వాక్తో పాటు 5K ఫన్ రన్ కూడా ఉందంట. బట్ ఈ రిజిస్ట్రేషన్స్కి లాస్ట్ డే ఈ రోజే. సో మీరు కూడా ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అయితే ఇలాంటి మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేయండి. అప్పటి వరకు విండోనే ఉండండి 101.9 విత్ మీ ఆర్జే చరణ్.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జే చరణ్. లిజనర్స్, మన హైదరాబాద్లో పీస్ అండ్ గ్రీనరీ కోసం మనం వెళ్ళడానికి పార్క్ లేకైతే అసలు కొదవేలేదు. కేబిఆర్ పార్క్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్ ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ మీకు డాగ్స్ పార్క్ గురించి తెలుసా? నెక్లెస్ రోడ్లో ఒక డాగ్స్ పార్క్ ఉంది. ఎవ్రీ సండే ఇక్కడ ఫుల్ వైబ్ ఉంటుంది, ఎందుకంటే పెట్ లవర్స్ చాలామంది వాళ్ళ పెట్స్ని తీసుకొని వస్తారు కాబట్టి. ఈ సండే మీరు కూడా అటు సైడ్ వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చేయండి. తెలుసు కదా నెక్లెస్ రోడ్లో ఉంది లొకేషన్. ఇలాంటి అమేజింగ్ అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: Yes, you are listening to 101.9 with me, RJ Charan. So listeners, ఒక్కసారి మన చిన్నప్పుడు మెమరీస్ కొన్ని గుర్తు చేసుకుందామా? అప్పుడప్పుడు ఒక సినిమా. ఇంట్లో టీవీ ఉన్నా పెద్దగా చూడనిచ్చేవాళ్ళు కాదు, ఫోన్ అయితే ఆల్మోస్ట్ లేనే లేదు. సో అప్పటి నుంచి ఇప్పటికీ మనల్ని అలరించడంలో రాజీ పడని ఆకాశవాణి అయితే ఉందనుకోండి. కానీ అప్పుడప్పుడు మనం అందరితో కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే స్పాట్స్ అంటే మీకేం గుర్తొస్తాయి? ఎస్, ఎగ్జిబిషన్ అండ్ సర్కస్. మై డియర్ లిజనర్స్, హైదరాబాద్లో ఇప్పటికీ ఫ్రీక్వెంట్గా సర్కస్లు, ఎగ్జిబిషన్లు ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు అలాంటి ఒక సర్కస్ ఎల్బీ నగర్లో ఒకటి ఉంది. సో మీ ఏరియా సైడ్ వచ్చినప్పుడు, లేకపోతే మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు మీరు కూడా ఫ్యామిలీతో విజిట్ చేయండి. సర్కస్ అంటే ఏంటో వచ్చే జనరేషన్కి కూడా గుర్తు చేయండి, పరిచయం చేయండి. ఏమంటారు? వింటూనే ఉండండి 101.9 విత్ మీ, ఆర్జే చరణ్.

శ్రోతలు మరి కాసేపట్లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు. హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్లో నేవియన్ నగరంలో జరుగుతున్న G7 సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నతస్థాయి అవుట్ రీచ్ సెషన్లో నరేంద్ర మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. బిల్డర్స్, కాంట్రాక్టర్లతో మంత్రుల నివాస సముదాయంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి సమావేశమయ్యారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వం చేయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని మంత్రి ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ, టోల్ ఫ్రీ సేవలు, వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. HSBC రగ్బీ ప్రీమియర్ లీగ్ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహించి యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చే భారత క్రీడారంగాన్ని బలోపేతం చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యం బారిన పడిన, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఈరోజు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేశారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు అందజేస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ ఆరంభ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనెగల్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎందుకంటే ఈ రెండు వర్క్షాప్స్ కూడా థెరపీ లాగా వర్క్ అవుతాయి. అది ఎలాగో ఈ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మయం.

ఎస్ బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే వినేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9లో. సో మనమే ఉన్నాము ఇప్పుడు వైబ్రెంట్ హైదరాబాద్. సో సిటీలో ట్రెండ్ అవుతున్న కొన్ని వర్క్షాప్స్ గురించి చెప్పాలి. అది డ్యాన్స్ కావచ్చు, క్యాండిల్ మేకింగ్ కావచ్చు. సో ప్రజెంట్ అయితే నేను రెండు విషయాలు పట్టుకొచ్చిన, ఒకటేమో పాటరీ అంటే కుండలు తయారు చేయడం, రెండోది రేజ్ పెయింటింగ్. ఇదేంటో తర్వాత చెప్తా. సో ఈ రెండు హైదరాబాద్లో చాలా ట్రెండ్ అవుతుంది.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9లో మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చరణ్. సో పాటరీ వర్క్షాప్లో మనం ఓపిక్గా పాట్ని ఒక మంచి షేప్లోకి ఎలా తీసుకురావాలో కష్టపడు

పడుతూ యూనో ఆ సహనం, ఓపిక, పేషెన్స్ ఒక మంచి అవుట్పుట్ అదేనండి, ఒక మంచి కుండను తయారు చేస్తాం. సో దీనికి ఆల్మోస్ట్ ఆపోజిట్గా ఉండేదే రేజ్ పెయింటింగ్. సో దీనిలో ఏమవుతుందంటే మనం రంగులను మెల్లగా అద్దకుండా మనలోని కోపం, చిరాకు లాంటి నెగిటివ్ ఎమోషన్స్ని విసిరేసే స్టైల్లో ఒక ఫన్ ఆర్ట్ ఫామ్ ద్వారా మనం ఇది చేస్తామన్నమాట. సో హైదరాబాద్లో ఆల్మోస్ట్ ప్రతి వీకెండ్ ఇలాంటి వర్క్షాప్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీరైతే ఈ రెండింటిలో దేనికి వెళ్ళాలనుకుంటున్నారు మాకు చెప్పేయండి మా వాట్సాప్కి 0402-332-3482. అండ్ అప్పటి వరకు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేయండి విత్ మీ ఆర్జే చరణ్.

ಎಸ್ ಲಿಸ್ನರ್ಸ್, ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.95 మనమున్నాము వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చరణ్. సో ఇప్పుడు కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఎస్, మనల్ని ఎంతో భయపెట్టబెట్టి దానికి సక్సెస్ఫుల్ సీక్వెల్స్ వస్తున్న ఫిల్మ్ కాంచనా.

ఇప్పుడు కాంచన ఫోర్ అయితే రాబోతుంది. సో దాని రీసెంట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం మనందరి ఫేవరెట్ అయిన నయనతార గారు అయితే కనిపించబోతున్నట్లు న్యూస్. సో రీసెంట్గా మనం నయన్ని చూసింది మణశంకర వరప్రసాద్ సినిమాలో. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఆ సినిమాలో నయనతార గారి క్యారెక్టర్ పేరేంటి, గుర్తుందా? ఎస్. సో ఇన్ కేస్ గుర్తులేకపోతే సాంగ్ అయితే వినేసేయండి, ఆవిడ పేరు మీదే ఉంది. వింటూనే ఉండండి 101.9 విత్ మీ ఆర్ జే చరణ్.

ఎస్ లిజనర్స్, ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో మూవీస్ అండ్ సిరీస్ పరంగా ఇది ఏ కాలం అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా సీక్వెల్స్ కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ మూవీ చూడండి లేకపోతే సిరీస్ చూడండి, సీక్వెల్స్ వస్తున్నాయి, హిట్ కొడుతున్నాయి. సో మనం ఇప్పుడు ఒకసారి ఓటీటీ అప్డేట్స్ చూసుకుందాం. మలయాళం సూపర్ స్టార్ మన మోహన్ లాల్ గారి ఫిలిం దృశ్యం 3 అయితే రేపటి నుంచి ఓటీటీలోకి వచ్చేస్తుంది. దృశ్యం అంటే తెలుసు కదా, మన వెంకటేష్ గారు చేస్తారు తెలుగులో రీమేక్. సో దానికోసం మనం అయితే వెయిట్ చేద్దాం. బట్ ఈలోపు మన మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ చూద్దామని అని అంటే రేపటి నుంచి చూసేయండి, ఓటీటీలోకి వచ్చేసింది. సో అట్లనే సిరీస్ విషయానికి వచ్చేస్తే ద మోస్ట్ ఎంటర్టైనింగ్ సిరీస్ అయిన సేవ్ ద టైగర్ సీజన్ 3 కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వబోతుంది ఈ ఫ్రైడే నుంచి. సో మరి మీ ఫ్రైడే ప్లాన్స్ ఏంటి?

ఎస్ దాట్ వాజ్ అన్ ఎనర్జెటిక్ ట్రాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో లిజనర్స్, రగ్బీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్ అయితే చెప్పుకోవాలి. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 అయితే జరుగుతుంది మన హైదరాబాద్లో. ఈ సీజన్లో 6 మెన్స్ టీంతో పాటు ఫస్ట్ టైం 4 ఉమెన్స్ టీం కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎస్, ఈ టోర్నమెంట్ జూన్ 16 నుండి 28 వరకు జరుగుతుంది. అసలు ఇన్ని చెప్తున్నా ఎక్కడ

జరుగుతుందో చెప్తే వెళ్ళి చూసేస్తామంటారా? ఓకే, జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో, అదేనండి మన గచ్చిబౌలి స్టేడియంలో. సో ఇప్పుడైతే మనకు రగ్బీ ఆటను దగ్గర చేసిన ఒక సూపర్ హిట్ ఫిల్మ్ సై మూవీలోంచి అద్భుతమైన ట్రాక్ అయితే వినేద్దాం, వింటూనే ఉండండి 101.9.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1 4454 మరియు www.tele-law.in వెబ్సైట్.

0: ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో లిజనర్స్, రీసెంట్గా గోవాలో జరిగిన ఇండియా టుడే టూరిజం సదస్సులో హైదరాబాద్ సిటీకి నేషనల్ కలినరీ డెస్టినేషన్ అంటే ఉత్తమ పాకశాస్త్ర గమ్యస్థానం అవార్డు వచ్చింది. ఓ, కొంచెం కష్టంగా అనిపించిందా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే రుచుల రాజధాని అని అర్థం. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, తెలంగాణ సాంప్రదాయ వంటకాలు, డైవర్స్ ఫుడ్ కల్చర్కి ఈ అవార్డు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. మరి హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ చాయ్ మాత్రమే కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి. మరి అట్లాంటి వంటకాల గురించి తెలుసుకోవాలంటే ప్రతిరోజు 2 గంటలకు మన ఎఫ్ఎం రెయిన్బోలో వినండి జస్ట్నే హైదరాబాద్. సో ప్రజెంట్ అయితే ఒక సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎస్ లిజనర్స్, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9లో మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చరణ్. అదిగోండి, మాట మాటల్లోనే ఆర్జే రవలి గారు వచ్చేసారు. హలో అండి.
1: హాయ్ చరణ్. సో నీ షో వినుకుంటూనే వచ్చాను నేను స్టూడియోకి.
0: అవునా, వినుకుంటూ వచ్చారా? చేతిలో రేడియో లేదు, మరి ఎట్లా వినుకుంటూ వచ్చారు? కార్లో వచ్చారా?
1: లేదు లేదు, కాకపోతే ఫోన్ ఉంది కదా, దాంట్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంది కదా మనది, అది వినుకుంటూ వచ్చేసాను.
0: వావ్, సూపర్. సో మన లిజినెస్ కూడా చెప్పేసేయండి, న్యూస్ ఆన్ అవర్ యాప్లో ఎలా వినాలో?
1: వెల్, న్యూస్ ఆన్ అవర్ యాప్ చాలా ఈజీ డౌన్లోడ్ చేసుకోవడం. అది మీకు గూగుల్ ప్లేస్టోర్లో కూడా ఉంటుంది, యాపిల్ ఐఓఎస్లో కూడా ఉంటుంది. జస్ట్ వెళ్ళి దాన్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అని టైప్ చేసి. దాని తర్వాత మీరు ఓపెన్ చేసుకున్నాక యాప్ లైవ్ రేడియో క్లిక్ చేసి మీ రీజనల్ ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ చూస్ చేసుకుని దాన్ని యాడ్ ఫేవరెట్లోకి చేసేసుకుంటే మీరు మీ మా షోస్ అన్నీ మీరు వినొచ్చు హాయిగా. ఇంకా అదే కాదు, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మా షోస్ అన్నీ వినొచ్చు చక్కగా.
0: ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్జే రవలి గారు. సో ప్రజెంట్ అయితే నేను 10 o'clock వరకు ఉంటున్నాను.
1: షూర్ షూర్.
0: సో ఆ తర్వాత ఆర్జే రవలి గారు కంటిన్యూ చేస్తారు. సో ఈ లోపు ఒక స్పాట్ వినిద్దాం. ఆ స్పాట్ తర్వాత ఒక సూపర్ హిట్ మెగాస్టార్ సాంగ్ అయితే వచ్చేస్తుంది.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

ఎస్ లిజినెస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో స్టూడియోకి టైం వచ్చేసి 9:53 దాటి 40 సెకండ్లు అయితే అవుతుంది. అండ్ పొద్దున్న నుంచి క్షేత్రదర్శిని అండ్ ఆ తర్వాత హెల్దీ మార్నింగ్స్ అండ్ ఇప్పుడు వైబ్రెంట్ హైదరాబాద్ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అన్నీ మాట్లాడుకున్నాం కదా. సో ఇక నేను వెళ్ళిపోయే టైం వచ్చేసింది, ఎందుకంటే ఆర్జే రవలి గారు ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారు, మీకోసం మంచి మంచి టాపిక్స్ అండ్ మంచి మంచి సాంగ్స్తో రెడీగా ఉన్నారు. సో నేను వెళ్తున్నాను సైనింగ్ ఆఫ్, అండ్ మీరు వినండి బూమ్ బూమ్ సాంగ్ ఫ్రమ్ డ్యూడ్ మూవీ, అండ్ ఆ తర్వాత ఇంకో సూపర్ హిట్ సాంగ్, అండ్ దెన్ 10:00కి న్యూస్ హెడ్లైన్స్ వింటారు తెలుగులో హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. G7 శిఖరాగ్ర సదస్సులో భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది. ప్రపంచ దేశాల దృష్టి ఈ సమావేశంపైన కేంద్రీకృతమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి పంట వ్యర్థాల నిర్వహణపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు విక్రమార్కను కలిసి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన సానుకూల హామీతో తాము సంతృప్తి చెందామని, ఈ నెల 18వ తేదీన చేపట్టదలిచిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్లోని తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు నిన్న సందర్శించారు. అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులను పరిశీలించిన కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆడియో విజువల్ రూమ్ను సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కమిటీ చైర్మన్ కె కేశవరావు నేతృత్వంలో అమరజ్యోతి కేంద్రంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించాలంటే విద్యావేత్తలు ఉన్నత స్థాయి పరిశోధనలు నిర్వహించి వాటిని పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఇన్ప్లిమినేట్ పరిశోధన సేవలు అనే అంశంపై పరిశోధక విద్యార్థులకు నిన్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ 2వ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళొచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

టీచర్స్ నతోలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, టీచర్లు, స్థానికులతో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. భారతదేశం అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా మెట్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు అన్ని అర్హతలతో సిద్దంగా ఉందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మూసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. ఎన్టీఏ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలియజేశారు. గుర్తింపు పొందిన సంస్థల నుండి డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ లేదా మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసి ఉండాలని చెప్పారు. జర్మన్ భాష ధృవీకరణ తప్పనిసరిని, అయితే అభ్యర్థులకు టామ్కామ్ సంస్థ స్వయంగా ఉచితంగా ఏఐ స్థాయి నుండి జర్మన్ భాషా శిక్షణ అందిస్తుందని వివరించారు. రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల టెండర్లలో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో చెప్పారు. తెలంగాణ పోలీసులు 2026 చివరి విడత ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా నిన్న నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 3,381 మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీసెట్ కౌన్సిలింగ్ కన్వీనర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలియజేశారు. న్యూస్ ఫోటోగ్రాఫర్ల కోసం కర్ణాటక మీడియా అకాడమీ ఫోకస్ ఆన్ న్యూస్ పేరుతో జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీని ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచే మొదటి 3 ఉత్తమ ఛాయాచిత్రాలకు వరుసగా 35,000, 25,000, 15,000 రూపాయల నగదు బహుమతులు అందజేస్తారు. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు 2-1 గోల్స్ తేడాతో జపాన్ ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4

పెన్షన్ కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి, యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రెయిన్బో 101.9.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు

0: FM Rainbow 101.9.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 4715 पर।
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: राइट, तो व्हाट इज़ द मोस्ट मेमोरेबल ग्रीटिंग कार्ड जो आपको मिला है और आपने उसे संभाल के रखा है? तो हमारे कॉलर से बात करते हैं, जानने की कोशिश करते हैं कि उनके लिए वो मेमोरी कार्ड कितना यू नो मेमोरेबल है या स्पेशल है। हेलो,
1: రాధే రాధే,
0: नमस्ते सर,
1: ఎలా ఉన్నారు రౌలి గారు?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చెప్పండి సార్, ఏమన్నా మెమరబుల్ గ్రీటింగ్ కార్డ్ అది మీ దగ్గర ఉందా ఇంకా?
1: ఉన్నాయండి, అది అని కాదండి, చాలా ఉన్నాయి. చాలా అంటే
0: నైస్.
1: చాలా ఉన్నాయి. బాక్స్ నిండా అట్లా భద్రపరిచి ఉంచాను.
0: ఓ నైస్.
1: అది తీసినప్పుడల్లా ఆ దినం గుర్తొస్తుంది. కార్డ్స్ ఏదైనా దానికి సంబంధించిన కార్డ్స్ తీస్తే ఆ ఒక దినం కండ్ల ముంగట ప్రత్యక్షమైనట్టు ఉంటుంది.
0: కరెక్ట్ కరెక్ట్, అందుకని కూడా అవి ఇంపార్టెంట్.
1: ఇంకోటి ఏంటంటే అవి జ్ఞాపకాలండి, అవి ఉంచాలే. ఉంచుతాను కూడా, ఇంకా నా తుది శ్వాస దాకా ఉంచుతాను అది. ఇంకోటి ఏంటంటే నాది మా మిస్సెస్ది లవ్ మ్యారేజ్,
0: ఓకే.
1: సో దానివల్ల ఆ గ్రీటింగ్స్ అనేటి చాలా ఏకాగ్రత తోటి చాలా జాగ్రత్తగా ఉంచామండి. ఇంకోటి ఏంటంటే గిఫ్ట్స్ కూడా ఏవైతే ఇచ్చి పుచ్చుకున్నామో ఆ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి
0: ఓకే ఓకే.
1: ఏంటంటే బిర్లా ఆడిటోరియం లో ఒక బాయ్ ఏంటంటే ఒక స్టూడెంట్ బియ్యం గింజ పైన నేమ్స్ రాసిందండి, అయితే ఆ బియ్యం గింజ కూడా చాలా భద్రంగా ఉంచాను నేను. ఇప్పటి వరకు
0: ఓకే, సో ఇవన్నీ ఐటమ్స్ మీరు చాలా భద్రంగా దాచి ఉంచారు.
1: చాలా భద్రంగా ఉంచాను. ఆ జ్ఞాపకాలని అసలు మర్చిపోలేమండి, ఎందుకంటే జీవితం ఉన్నంత కాలం అవి కూడా మాతో పాటు ఉంటాయి.
0: అంతే అంతే, ఇమోషన్స్ కూడా
1: అంటే
0: ఉన్నాయి కాబట్టి ఆ కార్డ్స్
1: ఉన్నాయి
0: లో.
1: ఉన్నాయండి, ఎగ్జాక్ట్లీ ఎమోషన్స్
0: రైట్,
1: ఉన్నాయి అక్కడ. వీలైతే ఫనా నుంచి మేరే హాత్ మే తేరే హాత్ కో.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్
1: హ్యావ్ ఎ గ్రేట్
0: కాలింగ్.
1: డే, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: राइट, तो अगर आप भी कॉल करना चाहते हो और शेयर करना चाहते हो कि यू नो वो मेमोरी मेमोरेबल ग्रीटिंग कार्ड्स जो हमारे लिए काफ़ी मायने रखते हैं, बिकॉज़ ऑब्वियसली हमारे साथ यू नो वो इमोशंस हो या वो

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: वेलकम बैक। आज हमने आपसे सवाल किया था कि कौन सा वो मेमोरेबल ग्रीटिंग कार्ड है जो आपने यू नो एकदम से सेफली रखा हो। तो हमारे साथ अगले कॉलर जुड़ चुके हैं, उनसे बात करते हैं। हेलो,
1: हेलो, गुड आफ्टरनून मैडम। चेयरमैन रिस्पॉन्ड में
0: गुड आफ्टरनून सर।
1: मैं चेयरमैन बोल मैडम। तो मेरे को 2014 में ना మన్మడు నా గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాడు మేడం, నాకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి. నా మన్మడు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అండి. ఇప్పుడు నేను దాచుకుంటాను, అది చాలా నాది ఎంతో
0: స్పెషల్.
1: పెద్ద విలువ అయింది అనమాట.
0: రైట్
1: ఇంకోటి
0: రైట్.
1: మా ఉస్మాన్ గారి పెద్ద షాప్ ఉంది మేడం, బాలప్ప ఉస్మాన్ గారి బాలప్ప అని పెద్ద షాప్ అనమాట. దివాళీ పూజ చేసిన తర్వాత బోని మన ఓపెనింగ్ బోని చేయమని చెప్పి పూజారి చెప్పే వరకు ఆయన మా గుమాస్తరం పంపించి వాళ్ళ గుమాస్తరం పంపించి నా దగ్గర తోడుకొచ్చి నాతోని ఫోన్ చేయించారనమాట. ఆ ఫోటో వాళ్ళ గ్రూప్ లో ఫోటో పెట్టుకొని ఎంతో ఇచ్చేసాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం.
0: రైట్ సార్, థ్యాంక్ యూ.
1: ఆంధ్రప్రదేశ్ పెద్ద షాప్ అనమాట అది.
0: రైట్ సార్, థ్యాంక్ యూ.
1: నాతో అది ఆ రోజు అదే ఓపెనింగ్ పూజ నాతో చేపించి నాకు ఫోటో తీసుకొని నాకు ఇచ్చేసాను.
0: రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. राइट सो दोस्तों, कि ग्रीटिंग कार्ड्स की खासियत इतनी अहमियत हो जाती है ना, क्योंकि हैंड रिटन है और यू नो स्पेशली. और एक और मैसेज आया है और उन्होंने लिखा है, तो उनके लिए वो फेवरेट ग्रीटिंग कार्ड रहा है जो उनके बेस्ट फ्रेंड ने उन्हें दिया था कॉलेज के दौरान, यूं ही फ्रेंडशिप डे के दौरान जो उन्होंने दिया था. क्योंकि कॉलेज और स्कूल दोनों ऐसी चीज़ें हैं जहाँ पे हम बॉन्ड क्रिएट करते हैं, एक ट्रू फ्रेंडशिप या हम हमें मिल जाती है और वो फ्रेंडशिप फिर बरसों सालों तक हम नो उसे मेनटेन रखते हैं और फिर रिलेशनशिप जो है मेच्योर होती रहती है जैसे जैसे हम और होते जाते रहते. बट वो जो समय पे, उस समय पे वो मतलब लिखा था कार्ड, तो उसके इमोशंस भी अलग होंगे, उसके जज्बात भी अलग होंगे. राइट, तो वो कार्ड उनके लिए काफ़ी स्पेशल है. तो आप भी हमें मैसेज करके भेज सकते हो आप, या कॉल करके हमें बता सकते हो कि आपका मोस्ट मेमोरेबल ग्रीटिंग कार्ड क्या है. यू आर लिसनिंग टू एफएम रेनबो 101.9 और मैं हूँ आपके साथ आरजे रफली.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

గణన దశ ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హలో నమస్తే, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. 2:03 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ నేను వచ్చేసాను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. చాలా చాలా మాటలు ఉన్నాయి, మంచి మంచి పాటలు ఉన్నాయి. సో ఎస్, మరి ముందుగా అయితే ఒక చక్కటి పాట విందాము. దిస్ ఇస్ అజయ్, దిస్ ఇస్ యువర్ అజయ్ జ్యోతిర్మయి. సో కీప్ లిజనింగ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనమున్నాము జస్ట్నే హైదరాబాద్లో. అండ్ టుడేస్ ఫేమస్ క్యూసీన్ ఈజ్ నాన్ వెజ్ లవర్స్ అందరికీ కూడా బాగా నచ్చేటువంటి తందూరి. ఎస్, తందూరీ చికెన్. మరి తందూరి చికెన్ అది కప్ చేసే డిఫరెంట్ విధానం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పటివి అని అంటే అది ఏ వన్

100 సంవత్సరాలదో 200 సంవత్సరాలదో కాదు. ఇట్స్ అన్ ఏన్షియంట్ కులినరీ ట్రెడిషన్ విచ్ ఆరిజినేటెడ్ ఓవర్ 5000 ఇయర్స్ ఎగో. 5000 సంవత్సరాల కిందటి యునో వంటకాలలో ఒకటంట. అండ్ ఇట్ ఈస్ అ ట్రెడిషన్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అండ్ రోజు రోజుకి టెక్నిక్స్, ఎన్ని టెక్నిక్స్ ఇవాల్వ్ అవుతున్నా కూడా ఆ క్లే ఓవెన్లో, అంటే ఆ మట్టితో తయారు చేసినటువంటి ఓవెన్స్లో దీన్ని కుక్ చేయడమే దాని స్పెషల్. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ పాపులర్ డిషెస్ ఆఫ్ యూనో గ్లోబల్గా పాపులర్ డిష్ ఏంటి తందూరి టెక్నిక్లో చేసేది అంటే తందూరి చికెన్. సో ఎస్, I think your guys are getting hungry. Yes, so tandoori chicken gurinchi dani originate enti ela ochindi ekka nunchi ochindi dani history enti ivanniti gurinchi manam ee roju maatladukundamu. And yes, inka beautiful songs mi andarikosam aithe vastunnayi munduga, so stay tuned for this beautiful song.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 2:28 ఇన్ ద స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాష్ వాణి ఫ్రమ్ రెయిన్బో 101.9 రెయిన్బో ఎట్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ మనమున్నాము జష్నే హైదరాబాద్లో. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ తందూరీ కుకింగ్ గురించి. సో అయితే అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఈ తందూరీ కుకింగ్ అని అంటే, ఇప్పుడు కాదు మన ఇండియాకి, అంటే ఐ మీన్ మన భారతదేశానికి ద ఫేమస్ సివిలైజేషన్ అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఓకే, అప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 3000 BC అప్పుడు అప్పుడు ఉన్న ప్లేసెస్లో ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ జరిగినప్పుడు, అంటే ఆర్కియాలజిస్ట్లు వెళ్ళి అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు, హరప్ప అండ్ మొహెంజదారో గురించి మన అందరం చదువుకునే ఉంటాము చిన్నప్పుడు సోషల్లో. సో వాళ్ళ టైంలో యూనో ఎర్లీ అంత ముందుగానే క్లే ఓవెన్స్ అనేవి వాళ్ళకి తవ్వకాల్లో బయటపడ్డాయంట. అంటే ఇప్పుడు మనం తందూరి చేయడానికి మట్టితో ఓవెన్స్ తయారు చేస్తారు కదా, అలాంటివి. సో అవి బ్రెడ్ బేక్ చేయడానికి కావచ్చు, బ్రెడ్ అని అంటే ఐ మీన్ నాన్స్ కావచ్చు, లేకపోతే రోటీ కావచ్చు, ఇలాంటివి చేయడానికి. అండ్ యునో మీట్ ఎస్పెషలీ, దీస్ ఆర్

బిల్ట్ టు కుక్ ఆర్ రోస్ట్ మీట్ అనమాట. సో మంచి డీప్ ఫ్రైలు కాకుండా మీట్ని, రాగా ఉన్న మీట్ని ఎంచక్క మసాలాలు దట్టించి రోస్ట్ చేయడానికి దీన్ని ఎక్కువగా యూస్ చేసేవాళ్ళంట. సో ఇలా సిలిండ్రికల్గా ఉండేటువంటి ఈ మట్టితో తయారు చేసిన ఓవెన్స్నే తందూర్స్ అని అనేవాళ్ళు, విచ్ ఆర్ మోస్ట్లీ యూస్డ్ విత్ వుడ్ కావచ్చు, చార్కోల్ కావచ్చు అంటే బొగ్గు కావచ్చు, లేకపోతే యూనో ఏమంటారు ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలు ఉంటాయి కదా, వాటితో కావచ్చు ఈ తందూర్స్ని ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ అది కూడా చాలా హై టెంపరేచర్స్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత గ్రిల్లింగ్ కానీ రోస్టింగ్ కానీ బేకింగ్ కానీ సైమల్టేనియస్గా చేసేయచ్చు. అండ్ ఎందుకు ఇది బాగా ఫేమస్ అని అంటే తక్కువ ఆయిల్ అండ్ ఎక్కువ స్మోకీ ఫ్లేవర్తో వస్తుంది కాబట్టి దీన్ని చాలా వరకు అందరూ ఇష్టపడేవాళ్ళు. అండ్ దట్ ఈస్ వై దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ టెక్నిక్. అండ్ సాంస్క్రిట్ టెక్స్ట్లో కూడా సుశ్రుత సంహిత అనే దాంట్లో కూడా మ్యారినేట్ చేసిన మీట్, ఓకే అంటే ఉప్పు కారం పెరుగు ఇవన్నీ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వీటన్నిటితో మ్యారినేట్ చేసిన ఏమంటారు మీట్ని లేకపోతే నాన్ వెజ్ని మంచిగా ఎంచక్క మసాలాలు దట్టించి ఓవెన్లో కుక్ చేసినట్టు కూడా సాంస్క్రిట్ టెక్స్ట్లో రాయబడి ఉందంట. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఒక ఏమంటారు 100 ఇయర్స్ 200 ఇయర్స్ లేకపోతే కొత్త కొత్తగా వచ్చిన టెక్నిక్ కాదు. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ టెక్నిక్ పీపుల్ హ్యావ్ ఎవర్ నోన్. సో ఎస్, తర్వాత మరి ఇది ఎలా ఎవల్యూషన్ అయింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: Yes, welcome back listeners. మనం ఉన్నాము జష్నీ హైదరాబాద్లో అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ తందూరీ గురించి. సో అయితే మరి ఏన్షియంట్గా 3000 బీసీలో అయితే ఉండేది ఇది. ఓకే, అది అది మనం మాట్లాడుకున్నాం. అయితే ఇది ఎలాగా మరి ముందుకు ఎలా వచ్చింది అంటే, వేదిక్ పీరియడ్లో ఐ మీన్ అరౌండ్ 1500 to 500 బీసీలో తందూరీ కుకింగ్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చక్క నాన్స్ రోటీ ఇంకా రోజువారీ చేసే ఈ యునో మనం తీసుకునే ఫుడ్లో దీన్ని భాగంగా అంటే ఇలా వండుకోవడాన్ని భాగంగా చేసుకున్నారంట. అండ్ దీన్ని ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అందరూ ఒక కమ్యూనిటీగా కలిసినప్పుడు కావచ్చు, ఇది ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ కుకింగ్ని యూస్ చేసేవారంట. అండ్ మొఘల్ ఎరా ఏదైతే ఉందో 1526 to 1857 ఇంకా తందూరీ టెక్నిక్స్ని ఇంకా రిఫైన్ చేశారంట. అంటే అంతకుముందు వరకు ఏం చక్క పెరుగులో మనము ఇప్పుడు చూస్తున్నటువంటి పెరుగులో మసాలాలన్నీ దట్టించి మ్యారినేట్ చేసి కలిపి పెట్టడం అనేది అంతకుముందుకు లేదు. ఓకే, ఈ మొఘల్ ఎరాలో మాత్రమే ఆ తర్వాత ఇది పెరుగు మంచి యోగర్ట్ అనే పెరుగులో అన్ని రకాల మసాలాలు ఓకే ఇవన్నీ దినుసులు ఇవన్నీ వేసి దీంట్లో పర్షియన్ కుకింగ్ కల్చర్ని కూడా కలిపి దాన్ని ఇంకా లోకల్ ట్రెడిషన్స్ని అన్నిటినీ కలిపి ఒక కొత్త టైప్ ఆఫ్ తందూరీ టెక్నిక్ని తయారు చేశారంట. అండ్ అప్పుడే యునో దిస్ మొఘల్ పీరియడ్లోనే ద ఫేమస్ అనేటువంటి వాట్ యూ సే తందూరి చికెన్ కావచ్చు, లేకపోతే సీక్ కబాబ్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా ఫేమస్ అయినటువంటి ఈ డిషెస్ మొఘల్ ఎరాలోనే ఫేమస్ అయ్యాయి. ఆ తర్వాత మోడర్న్గా ఎలా పాపులరైజ్ అయ్యాయి అనే విషయాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఉపాధి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓ

0: ఓ మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

So yes, welcome back to 49 in the studio clock, and we are talking about the famous tandoor cooking and tandoori chicken in Jashne Hyderabad. So okay, history chalu mari modern ga eppudu idi popular ayindi anante mana India anedi partition jaragaka munduku Punjabi lo originate ayindi ee tandoori chicken. Okay, in late 1940s anukunta it was very much popularized with this one restaurant at Delhi, Moti Mahal restaurant. అనే దాంట్లో కుందన్లాల్ జగ్గి అండ్ కుందన్లాల్ గుజ్రాల్ అండ్ ఠాకూర్ దాస్ మగు అనే పంజాబీ హిందూ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో పేషావర్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ డిష్ని చాలా ఫేమస్ చేశారంట. అండ్ సేమ్ ఆల్వేస్ హూ ఎవర్ డస్ ఇట్ ద ప్రాసెస్ ఇస్ ద సేమ్. ఇన్ చక్క పెరుగులో అన్ని స్పైసెస్ అన్నిటినీ కలిపేసి చికెన్ని మ్యారినేట్ చేసేసి ఆ తందూర్లో రోస్టింగ్ చేయడము అండ్ దానికి ఒక స్మోకీ ఫ్లేవర్ తీసుకురావడం అనేది దీని సిగ్నేచర్ యూనో ఫ్లేవర్ అనమాట. సో అయితే ఇది నేషనల్గా ఎప్పుడు ప్రామినెన్స్ పొందింది అని అంటే ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ డిష్ సర్వ్ చేసినప్పుడు దీని గురించి అందరికీ వైడ్గా తెలిసిందంట. అండ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ కూడా వచ్చింది. అండ్ యుఎస్ మెన్యూస్లో కూడా 1960s నుంచి దీన్ని చేర్చడం స్టార్ట్ చేశారంట. అండ్ ఇమాజిన్ ద యునో పాన్ ఇండియా మూవీస్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, పాన్ ఇండియా హీరోస్ ఇప్పుడిప్పుడు వస్తున్నారు, కానీ దిస్ ఇస్ అ పాన్ ఇండియా డిష్ పాన్ వరల్డ్ ఓకే డిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎస్, ఇంకా మనం మాట్లాడుకుందాము దీని గురించి ఇంకో చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: సో ఎస్, వెల్కమ్ బ్యాక్. మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ తందూర్ ఇన్ జస్ట్ హైదరాబాద్లో. సో ఇది మరి ఎవల్యూషన్ ఆఫ్ తందూర్ ఫ్రమ్ ఏన్షియంట్ హిస్టరీ టు మోడర్న్ పాపులరైజేషన్. సో అయితే ఈ తందూరి కుకింగ్ అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయింది, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు సస్టైన్ అయింది అని అంటే, దిస్ కుకింగ్ రిఫ్లెక్ట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ ఏన్షియంట్ టెక్నిక్ అండ్ రీజనల్ ఇంగ్రీడియంట్స్ అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. పర్షియన్స్ యునో అందరూ కలిసి నార్మల్ పీపుల్ తినే ఈ పర్షియన్స్ దగ్గర నుంచి మొఘల్ రాయల్టీ వరకు, అండ్ ఇప్పుడు చికెనే కాకుండా ఈ తందూరి మెథడ్స్లో ఫిష్ కావచ్చు, లేకపోతే మటన్ కావచ్చు, లేకపోతే వెజిటేబుల్స్, పనీర్, ఇలా రకరకాలు కూడా చేసి దీన్ని ఇంకాస్త ఏమంటారు డైవర్సిఫై చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ లైక్ మేకింగ్ అ కార్నర్ స్టోన్ ఫర్ సౌత్ ఏషియన్ క్యూజిన్ అనమాట. గ్లోబల్గా సెలబ్రేట్ చేసుకోబడుతోంది. అండ్ దిస్ తందూరి కుకింగ్ ఈజ్ రిమైనింగ్ యాజ్ అ సింబల్ ఆఫ్ హెరిటేజ్ కావచ్చు, ఇన్నోవేషన్ అండ్ కమ్యూనల్ డైనింగ్. అంటే అందరూ కూర్చొని యూనో ఇట్స్ అ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఎంజాయ్ చేయగలిగేటువంటి డిష్ ఇది. అండ్ విచ్ ఇస్ ఆల్రెడీ అండ్ ఆల్సో బ్రిడ్జింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ కల్నరీ హిస్టరీ విత్ మోడర్న్ గ్యాస్ట్రానమీ. సో మీ అందరికీ కూడా తందూరి ఎంత ఇష్టమో దీని హిస్టరీ కూడా అంతే బాగా అనిపించింది అనేది నాకు తెలుసు. అండ్ ఇంకా పోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకుందాము. స్టే ట్యూన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు. తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడల్లో కానీ రంగుల గోడల్లో కానీ కాకుండా తరగతి గదుల్లోనే ఉందని ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. ప్రజాభవన్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బట్టి విక్రమార్క చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పందించారు. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు అడ్డుకుంటున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, వారికి అభివృద్ధి కంటే స్కాములు, కమిషన్ల రాజకీయాలపైనే ఎక్కువ అనుభవం ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అన్ని రకాలుగా విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రులు నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఈరోజు తిరిగి ప్రారంభమైంది. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమూద్ అజారుద్దీన్ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు హన్మకొండలో పర్యటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ అనే అభిమానిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు 100,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. నిరంజన్ తల్లికి క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తానని, పాప చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక సంవత్సరం 2025-26లో భారతదేశ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% అధికం. అద్భుతమైన వృద్ధిని కనపరిచిందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో వచ్చే నెలలో ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AirNews_HVN ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలు

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 3:14 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్ అండ్ నేను మీ ఆర్జే జ్యోతిష్మయ్ అండ్ వీఆర్ ఇన్ డబుల్ కమిటా. సో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి. కొంతమంది అమావాస్య అని పంపించలేదు, కొంతమంది మంగళవారం అని నిన్న కూడా పంపించలేదు, అండ్ ఈరోజైతే అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇల్లు కూడా ఖాళీ అయిపోయి ఉంటుంది. అందరు పిల్లలందరూ బ్యాక్ టు స్కూల్ అయిపోయి ఉంటారు అండ్ చాలామంది పేరెంట్స్ చాలా రిలీఫ్గా కూడా ఫీల్ అయి ఉంటారు బికాస్ యునో ఇట్స్ వెరీ మచ్ కెయాటిక్ యునో చిల్డ్రన్ అట్ హోమ్ ఆల్ ద టైమ్ అండ్ అందులోనూ వర్కింగ్ పేరెంట్స్కి అయితే అది చాలా చాలా కష్టమైన పని వాళ్ళని ఎంగేజ్ చేయడము, రోజంతా వాళ్ళని మేనేజ్ చేయడము. బట్ గుడ్ డేస్ హ్యావ్ కమ్ అండ్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ దిస్ అండ్ ద చాప్టర్ స్టార్టింగ్ ఆల్సో. మళ్ళీ పొద్దుటే లేవాలి, ఏం చక్క బాక్సులన్నీ కట్టాలి, పంపించాలి. ఇట్స్ అనదర్ కెయాటిక్ థింగ్ బట్ స్టిల్ యునో ఎవరి రొటీన్లో వాళ్ళకి ఎంటర్ అయిపోయినప్పుడు ఒక టైప్ ఆఫ్ పీస్ఫుల్ ఇదైతే ఉంటుందన్నమాట. సో ఐ గెస్ ఆల్ ద పేరెంట్స్ అరౌండ్ ఆర్ ఫీలింగ్ దట్ పీస్ఫుల్ యూనో ఉఫ్ అని చెప్పేసి ఒకటి అనిపిస్తుంది దట్ ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ దట్ థింగ్ ఐ గెస్. అండ్ ఆల్మోస్ట్ అందరు పిల్లల ఇంటికి కూడా వచ్చేసి ఉంటారు. ఈ పాటికి కొంతమంది ట్రాన్సిట్లో కూడా ఉండుంటారు అండ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టోరీస్ ఫర్ ద చిల్డ్రన్ టు టెల్ అబౌట్ ది ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్. సో ఎస్ ఎంజాయ్ చేయండి ఆ స్మాల్ స్మాల్ టాక్స్ని. ద ఎస్ ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ కూడా గుర్తొస్తూ ఉంటాయి. కొత్త బుక్కులు, ఓకే అప్పుడే వేసినటువంటి అట్టలు, దాని మీద కలర్ కలర్ నచ్చినటువంటి స్టిక్కర్స్, ఓకే దట్స్ యూనో అదొక నాస్టాలజీ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఎస్ ఇంకా బోల్డన్ విషయాలు మనం మాట్లాడుకుందాము. ముందుగా అయితే ఇంకో చక్కటి పాట వస్తుంది, స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

Yes, welcome back, listeners. 3:26 in the studio clock. నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్. అయితే మన మనుషులకి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అది ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో వన్ ఆఫ్ ద వర్స్ట్ హ్యాబిట్ ఐ గెస్, అదేంటి అని అంటే, ఏదైనా కూడా యూనో అట్ ద మూమెంట్ ఈ టైంలో జరిగేది కావచ్చు, ఈ టైంలో మనతో ఉన్న మనుషులు కావచ్చు, ఈ టైంలో మనకున్న జాబ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద ప్రజెంట్ యు ఆర్ హ్యావింగ్, అది ఎవరికి ఎప్పుడు కూడా నచ్చదు. ది డోంట్ వాల్యూ ఇట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ లాస్ట్ పర్సన్. మనకి నచ్చినటువంటి, ఇప్పుడు మనకి అండగా ఉన్నటువంటి కానీ, లేకపోతే మనకి ప్రేమ చూపిస్తున్నటువంటి పర్సన్ కానీ, ఒకవేళ మనకి దూరం అయిపోయారనుకో, అప్పుడు మనకి వాళ్ళ వాల్యూ గుర్తొస్తుంది. ఇప్పుడు మనకి ఉన్న ఒక జాబ్ కావచ్చు, లేకపోతే పీస్ఫుల్ లైఫ్ కావచ్చు, లేకపోతే పీస్ఫుల్ మెమరీస్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇప్పుడు బోరింగ్గా లేకపోతే ఏం ఎగ్జైటింగ్ లేకుండా ఇట్లా అనిపిస్తాయి. అదే ఒకవేళ ఈ మూమెంట్స్ అన్నీ పోయిన తర్వాత, వెన్ యూఆర్ ఇన్ ఫ్యూచర్ యుల్ ఆల్వేస్ ఫీల్ బా ఆ రోజులు ఎంత బాగున్నాయి అని చెప్పేసి. సీరియస్గా అంటే, సీ వెన్ ఎవర్ యూఆర్ ఇన్ వెరీ మచ్ ఫిట్ ఆర్ హెల్తీ స్టేట్, మీరు ఏది కావాలంటే అది తినొచ్చు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, అలాంటి బాడీ మీకు ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు. వాట్స్ దట్ ఇంపార్టెంట్, అంత ఏముంది, అందరికీ ఉంది కదా అని అనిపిస్తుంది. కానీ వన్స్ ద స్టేజ్ ఇస్ లాస్ట్, ఓకే, ఏం తిన్నా మీకు అరగనప్పుడు, పడుకోగానే నిద్రపోనప్పుడు, విన్ యూ బాడీ ఈజ్ నాట్ ఫిట్ అరౌండ్ టు డూ ద థింగ్స్ విచ్ యూ యూస్ టు డూ, అప్పుడు అనిపిస్తుంది అబ్బా అంత బాగుండేది నా బాడీ అప్పుడు. యూనో ప్రతిసారి ఎప్పటికప్పుడు మనకి మన పాస్ట్ సెల్ఫే మనకు నచ్చుతుంది, ఫ్యూచర్ ప్రజెంట్ సెల్ఫ్ అస్సలు నచ్చదు. ఫ్యూచర్ మీద ఎగ్జైట్మెంట్ ఉంటుంది, పాస్ట్ మీద రిగ్రెట్ ఉంటుంది, కానీ ప్రజెంట్ మీద ఎవరికి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ దిస్ ఆల్సో అప్లైస్ ఫర్ ఆల్ ద మూవీస్ ఆల్సో. తెలుసా, చాలా వరకు చాలా మూవీస్ రిలీజ్ అయినప్పుడు దాదాపుగా ఎవరికీ నచ్చవు. అది కొంతమందికి అర్థం కాకనో, లేకపోతే ఇది నచ్చింది అని చెప్తే వీడినంత ఎడగా చూస్తాడు అనుకోనో, లేకపోతే యూనో ఐ డోంట్ నో వై దే విల్ బీ ఫ్లాప్ అట్ బాక్స్ ఆఫీస్. కానీ

అదే మూవీస్ రీరిలీజ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు కానీ, లేకపోతే టీవీస్లో వచ్చినప్పుడు కానీ ఇరగబడి పగలబడి చూస్తూ ఉంటారనమాట. లైక్ ఇట్స్ లాస్ట్ జెమ్ అని, లేకపోతే అబ్బా సూపర్ సినిమా వస్తుందని. కానీ అదే థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు మాత్రం దాన్ని ఫ్లాప్ చేస్తారు. ఐ డోంట్ నో వై వీ ఆర్ లైక్ దాట్, బట్ యా, ఇట్స్ అ హ్యూమన్ హ్యూమన్ రేస్కే ఉన్నటువంటి ఒక మిస్టేక్ కావచ్చు, లేకపోతే వన్ ఆఫ్ ద వర్స్ట్ హ్యాబిట్ కావచ్చు, బట్ యూ విల్ బీ మచ్ మోర్ హ్యాపియర్ అండ్ యునో వెన్ యూ ట్రై టు వాల్యూ యువర్ ప్రజెంట్ ఓకే బిఫోర్ ఇట్ గోస్ టు యువర్ పాస్ట్ అనేది నేను కూడా కొంచెం వర్కౌట్ చేస్తున్నాను దాని మీద. సో ఈవెన్ ఐఎమ్ నాట్ అ సెయింట్, ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ అవుట్ ఆన్ దాట్. సో యా, మేబీ యూ కెన్ ఆల్సో వర్క్ ఆన్ దాట్. నేను చెప్పింది కరెక్టే అనిపించిందా మీకు కూడా? చాలా ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి మీ అందరికోసం. స్టే ట్యూన్డ్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 3:40 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు డబుల్ కమీటా విత్ మీ ఆర్జే జ్యోతిర్మయ్. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చింది, లైక్ ఎవరెవరైతే ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, ఎలాంటి యూనో వర్కింగ్ చేయట్లేరు, మీరు ఏం చేస్తారు ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటారు అనే వాళ్ళందరికీ కూడా ఒక బీఫిట్టింగ్ ఆన్సర్ లాగా చెప్పింది. లైక్ దే ఆర్ నేషన్ బిల్డర్స్ అండ్ దే హ్యావ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ నేషన్ బిల్డర్స్ అని చెప్పేసి, అండ్ మియర్లీ డిపెండెంట్స్ అని వాళ్ళు ఏం పని చేయట్లేరని, వాళ్ళు ఎవరికి దేనికి ఎకనామిక్కి యూనో ఏది ప్రోత్సహించట్లేదని, లైక్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ పార్ట్ అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. దే ఆర్ నేషన్ బిల్డర్స్ అని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది వర్డిక్ట్ ఇచ్చింది. అండ్ వాళ్ళు చేసే పనికి, ఇంట్లో ఉండి వాళ్ళు చేసే పనికి మినిమం 30,000 పర్ మంత్ అనేది నేషనల్ ఇన్కమ్గా గుర్తించాలి అని చెప్పేసి చెప్పారు. లైక్ అయితే ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అంతా అంటే, ఇన్ కేస్ ఎప్పుడైనా కూడా ఏదైనా మోటార్ యాక్సిడెంట్లో గనక ఒక హోమ్ మేకర్ డెత్ గనక జరిగితే ద లాస్ ఆఫ్ డొమెస్టిక్ కేర్ పరంగా వాళ్ళకి 30,000 అనేది మనము ఇవ్వాల్సి వస్తుంది. అదే ఒకవేళ ఒక ఎంప్లాయిడ్ అంటే ఒక అమ్మాయి ఎంప్లాయిడ్గా ఉంటే తనకి ఎంప్లాయీగా ఎవ్రీ మంత్ వచ్చే శాలరీతో పాటు ఈ 30,000ని అవార్డ్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది చెప్పింది. సో ఇప్పటి నుంచి ఎవరెవరైతే ఇంతకుముందు వరకు వీళ్ళకి వాల్యూ లేదు, వీళ్ళు హోమ్ మేకర్స్ ఏం పని చేయరు, నేషన్కి ఏమి ఇవ్వరు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి లెసన్ అని చెప్పుకోవచ్చు ఇది. మీరేమంటారు? చలో మరి ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మరికాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సంప్రదించండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లాలోని చిన్నంబావి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను మంత్రి జూపల్ కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి ఆదాయ వనరులు కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఖమ్మం జిల్లా వెంకటగిరిలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేదలకు ఇల్లు నిర్మించకుండా వారి ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు. ఓటర్ జాబితా ప్రక్షాళన పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కన్నన్ సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణపై పార్టీలకు వివరాలు అందించారు. పార్టీల ప్రతినిధుల నుంచి సూచనలు అధికారులు స్వీకరించారు. కామారెడ్డి మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న మైనారిటీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రణీత తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, దుస్తులు, భోజనం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులను గురుకులాన్ని సంప్రదించాలని సూచించారు. నీట్ పునఃపరీక్షకు ముందు విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నారని బీజేపీ ఆరోపించింది. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, అయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాత్రం కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో పేపర్ లీక్ ముఠాల అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ విషయంపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. బీహార్ రాజధాని పాట్నా సమీపంలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బీహార్ సీఎం సామ్రాట్ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను శాలువలతో సత్కరించి శ్రీవారి జ్ఞాపకను బహిరించారు. నరసింగరావుపల్లి గ్రామంలో 14 ఏళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, నూతన ప్రీ ప్రైమరీ పాఠశాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పునఃప్రారంభించారు. నియోజకవర్గంలో ఎక్కడా ప్రభుత్వ పాఠశాలలు మూతపడకూడదన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంత విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 4:10 అండ్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనమున్నాము స్టార్టప్ ఇండియాలో. సో మనకి ఇండియాలోనే కాకుండా బయట కూడా స్టార్టప్స్ అనేవి ఈ మధ్యలో మనం ఎక్కువగా వింటున్న సబ్జెక్ట్ అన్నమాట. కానీ చాలామంది యంగ్ ఏజ్ నుంచి కూడా చాలామందికి చాలా ఐడియాస్ ఉంటాయి. సో మరి బయట చూస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ చూసినప్పుడు కావచ్చు, అరే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ యాప్, ఒకప్పుడు అంటే యాప్స్ ఇవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న ఐడియా కూడా చాలా పెద్ద మ్యాసివ్ థింగ్గా మారుతుంది. సో అలా చాలామందికి ఉంటుంది. మన రెగ్యులర్గా నార్మల్గా ఉండే వాళ్ళందరిలో కూడా పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరమే లేదు, నార్మల్ చదువులు చదివిన వాళ్ళలో కూడా ఐడియాస్ అనేవి బోలెడు ఉంటాయి. కానీ ఎందుకు అవన్నీ ముందుకెళ్ళవు అంటే, బికాస్ దే డజన్ నో హౌ టు టేక్ ఇట్ అప్వర్డ్, పైకి ఎలా తీసుకెళ్ళాలి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ హౌ టు స్టార్టప్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ. సో మెల్లిగా చెప్పుకుందాం. ముందుగా అయితే ఒక చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం. సో స్టే ట్యూన్డ్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు నీ వివిధ భారతి 102.8 మెగా

ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಲಿಸ್ನರ್ಸ್. 4:22 ಇನ್ ದ ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಮೀರು ವಿಂಟున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం ఉన్నాము స్టార్టప్ ఇండియాలో. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ఆర్ ద యునో ఎలాగ స్టార్టప్ చేయాలి. అసలు నాకు ఒక ఐడియా ఉంది ఎలాగ స్టార్టప్ చేయాలి అని. అంటే ఫస్ట్ ఇండియాలో స్టార్టప్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా యూ హ్యావ్ టు వ్యాలిడేట్ యువర్ ఐడియా. తర్వాత రైట్ లీగల్ ప్రొసీజర్ స్ట్రక్చర్ని చూస్ చేసుకోవాలి. తర్వాత రిజిస్టరింగ్ యువర్ కంపెనీ కావచ్చు, సెక్యూర్ ఫండింగ్ కావచ్చు, బిల్డింగ్ అ స్కేలబుల్ బిజినెస్ మోడల్ కావచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ వెన్ యూ ఆర్ హ్యావింగ్ అ బిజినెస్ ఐడియా ఈజ్ బిగిన్. ఐడెంటిఫై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లం వర్త్ సాల్వింగ్. ఐడియా అనేది ఎప్పుడు వస్తుంది? ఏదైనా మనకి ఎగ్జిస్టింగ్ దాంట్లో ఏదైనా ప్రాబ్లం కనిపించినా కావచ్చు, లేకపోతే అరే ఇది ఇలాంటిది ఒక సిచ్యువేషన్ కానీ ఇలాంటిది ఒక సక్సెస్ఫుల్ థింగ్ కానీ ఉంటే బాగుండు, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటే బాగుండు అనే మనకి థాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఆ తర్వాత ఆ ఐడియాని రియల్ మార్కెట్లో అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది ఆలోచించండి. తర్వాత యూ కెన్ కండక్ట్ కస్టమర్ ఇంటర్వ్యూస్, అంటే వేరే వాళ్ళని అడగడం కావచ్చు అసలు ఇలాంటిది మార్కెట్ ఉంటుందా, మీ ఐడియా ఏంటి అని చెప్పేసి. లేకపోతే జస్ట్ స్టార్ట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ కస్టమర్ ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చు, సర్వేస్ చేయొచ్చు. ఓకే, అండ్ కాంపిటీటర్ అనాలిసిస్, అంటే మనకు వచ్చిన ఐడియా లాంటిది ఇంతకుముందు ఉండుండొచ్చు కానీ వాళ్ళ దాంతో పోలిస్తే మనది ఎలా డిఫరెంట్ అనేది కాంపిటీటర్ అనలైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనం ఫస్ట్ చేయొచ్చు. కానీ ఇవి చేయడానికి కూడా మన దగ్గర డిఫరెంట్ టూల్స్ కూడా ఉన్నాయి, లైక్ గూగుల్ ట్రెండ్స్ కావచ్చు, ఇండస్ట్రీ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే SWOT అనాలిసిస్ కావచ్చు, అంటే స్ట్రెంగ్స్ వీక్నెస్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఇలాంటి అనాలిసిస్ కావచ్చు. రియల్గా ఇవన్నీ చేస్తే కనుక మనకి వచ్చిన ఐడియా అనేది రిఫైన్ అవుతుంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అది వర్తా లేదా, అది ముందుకు వెళ్తుందా లేదా, వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనము మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఏవైతే వేస్ట్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఆ మన ఐడియాని రిఫైన్ చేసిన తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని మళ్ళీ ఇంకొక చక్కటి పాట తర్వాత మనం చెప్పుకుందాము. సో స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono.com

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు స్టార్టప్ ఇండియాలో. స్టార్టప్ ఐడియా కనుక మీకు వస్తే ఫస్ట్ ఆ బిజినెస్ ఐడియాని వ్యాలిడేట్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే ఒక ప్రాపర్ లీగల్ స్ట్రక్చర్ని చూస్ చేసుకోండి. అంటే మీ బిజినెస్కి సంబంధించిన వంటి స్ట్రక్చర్కి ఏది సూట్ అవుతుంది. లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ లీగల్ స్ట్రక్చర్స్. సోల్ ప్రొపరేటర్షిప్ అంటే అది సింపుల్గా మినిమల్గా అన్లిమిటెడ్ లయబిలిటీ, అంటే మొత్తంకి హక్కు మీరే ఉంటారు, దానికి ఏమైనా జరిగినా కూడా బాధ్యత కూడా మీరే ఉంటారు. ఆ తర్వాత వచ్చేది పార్ట్నర్షిప్ ఫర్మ్, అంటే మల్టిపుల్ ఫౌండర్స్ ఉండొచ్చు అండ్ పార్ట్నర్షిప్ డీడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఎల్ఎల్పి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, అంటే పార్ట్నర్షిప్ ఫ్లెక్సిబిలిటీని లిమిటెడ్ లయబిలిటీ, అంటే ఏమైనా నష్టాలు వస్తే మనకి ఆ నష్టం అనేది లిమిటెడ్గా ఉండేలాగా ఇది ఈ పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మోస్ట్ పాపులర్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓస్ ఇవన్నీ ఉండి యూనో షేర్ హోల్డర్స్ ఉన్ని ఇవన్నిటిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని అంటూ ఉంటారు. అండ్ దీనికి దిస్ రిక్వైర్స్ అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ అండ్ 2 షేర్ హోల్డర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి దీనికి. ఆ తర్వాత లేకపోతే యూ కెన్ బీ 1 పర్సన్ కంపెనీ, యూనో సోలో ఎంటర్ప్రినర్స్కి ఇది చాలా బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో అన్లిమిటెడ్ యూనో వర్క్ మీదే ఉంటుంది, హక్కు మీదే ఉంటుంది అండ్ ప్రాబ్లమ్స్ కూడా మీవే ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లీగల్ స్ట్రక్చర్స్ యూ కెన్ చూస్ అకార్డింగ్ టు యువర్ స్టార్టప్ గోల్స్.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లెట్స్ సో మీరు ఒక లీగల్ స్ట్రక్చర్ చూస్ చేసుకున్న తర్వాత ఎలా ముందుకెళ్ళాలి స్టార్టప్లో అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో ఎట్స్ కలర్స్ టు యువర్ లైఫ్. సో ఒక లీగల్ స్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ రిజిస్టర్ యువర్ స్టార్టప్ కంపెనీ రిజిస్ట్రేషన్. ఒక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ MCA బేస్డ్గా ఒక చూజన్ స్ట్రక్చర్లో మీరు మీ కంపెనీని రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టప్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్లో మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఏ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కావచ్చు, లేకపోతే ఫండింగ్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఈజియర్ కంప్లైంట్స్ అనేది మనకి అందుతుంది. అండ్ దేర్ ఆర్ అదర్ రిజిస్ట్రేషన్స్ లైక్ GST నెంబర్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే MSME రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ఏ సెక్టార్ లో స్పెసిఫిక్గా మీరు కనుక స్టార్టప్ చేయాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి లైసెన్సెస్ కావచ్చు, సెక్టార్ స్పెసిఫిక్ లైసెన్స్, ఇలాంటివన్నీ మనకి ఖచ్చితంగా అవసరమవుతాయి. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ వన్స్ యూ వాంట్ టు రిజిస్టర్ యువర్ స్టార్టప్. ఓకే, లీగలైజ్ అయిపోయింది, నేను ఇంకా ఇది ముందుకెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు చేయాల్సిన పని రిజిస్టర్ చేసుకోవడం. ఆ తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం మాట్లాడుకుంటున్నాం స్టార్టప్ గురించి. అండ్ మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, ఒక టీమ్ని బిల్డ్ చేసుకోవాలి. రిక్రూట్ అ స్కిల్డ్ టీమ్. మనకి ఏదైతే అవసరమో, మినిమం వయబుల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏవైతే స్కిల్డ్ పీపుల్ కావాలో వాళ్ళని హైర్ చేసుకోవాలి. ఆ తర్వాత సెక్యూర్ ఫండింగ్ని తెచ్చుకోవాలి. యూనో, దేర్ ఆర్ డిఫరెంట్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వెంచర్ క్యాపిటలిస్ట్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి స్టార్టప్స్ కోసం అని చెప్పేసి, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లోన్స్, ఇంక్యుబేషన్ సపోర్ట్, ఇలా చాలా ఉన్నాయి. సో సెక్యూర్ ద ఫండింగ్ ఆ తర్వాత మార్కెట్ అండ్ గ్రో యర్ స్టార్టప్. మార్కెట్ స్ట్రాటజీని బట్టి చిన్నగా మొదలైన మీ స్టార్టప్ని డిఫరెంట్ ఏరియాస్కి తగ్గట్టుగా, డిఫరెంట్ కస్టమర్స్కి తగ్గట్టుగా మీరు దాన్ని గ్రో చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ హౌ యూ కెన్ గ్రో యువర్ స్టార్టప్. And these are some of the points which I can give, you know, help with the tips. So yes, idantha meeku upayogapadindani anukuntunanu. Mari kasebatlo vaartala mukhyamshalu vintaru. Stay tuned.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 26వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హుస్నాబాద్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు ఓటర్ల సర్వే అవగాహన సదస్సుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫోర్ లీడర్ టి హరీష్రావు హాజరయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ బీసీ సంక్షేమ శాఖలో 2,000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని

ఆశ్రవంతులు పొన్నం ప్రభాకర్, అడ్లు లక్ష్మణ్ సవాలు విసిరారు. 1100 రూపాయల కోట్ల టెండర్లో 2000 రూపాయల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మహబూబాద్ జిల్లా డోనకల్ మున్సిపాలిటీ పరిధిలోని నివాసితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వ వైపు డోనకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ కొత్త వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఎంపీ డాక్టర్ మల్లురవి ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ సమావేశానికి హాజరయ్యారు. సాంప్రదాయ శ్రమతో కూడిన ఎంఎస్ఎంఈ రంగాలకు మద్దతు ఇచ్చే విధానాలపై ఈ కమిటీ చర్చించింది. తెలంగాణ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి శ్రీయా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో ఏర్పాటైన మొట్టమొదటి ప్రైవేట్ ఐటీ సంస్థ ఇది అని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడిని ఫాలో అయ్యండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. 5:04 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఎస్ మనము ఉన్నాము తాజా ట్యూన్స్లో. అండ్ ఎస్ యూ కెన్ నౌ ఎంజాయ్ ఆల్ ద బ్యూటిఫుల్ సాంగ్స్, టాప్ సాంగ్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ దిస్ ఇయర్ అండ్ ప్రాబబ్లీ లాస్ట్ ఇయర్, ఎందుకంటే బోల్డ్ అని పాటలు ఉన్నాయి ఈ 2-3 ఇయర్స్లో రియలైజ్ అయ్యి చాట్ బస్టర్స్ అయినాయి అండ్ విచ్ ఐఎమ్ లవింగ్ మోస్ట్. సో అవన్నీ కూడా మీకు కూడా వినిపించాలి అని అనిపిస్తుంది నాకు. సో ఎస్ స్టే ట్యూన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అబ్బా ఇంకొంచెంసేపు ఉంటే బాగుండేది.
1: డిసప్పాయింట్ అవ్వకండి. నీరా గారు మనం స్టార్ట్ చేద్దాం.
2: ఆఫ్ కోర్స్ రాబిన్.
3: మ్యూజిక్ స్టార్ట్.
4: That's a price.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం, 5:21 ఇన్ ద స్టూడియో క్లాక్. అండ్ మనం

మాట్లాడుకుంటున్నాము, తాజా ట్యూన్స్, కొత్త కొత్త పాటలు వింటున్నారు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన సింగ్ గీతం సినిమా గురించి యాక్చువల్లీ లాస్ట్ వీక్ చెప్పాను, బట్ స్టిల్ ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ ఎందుకంటే పాటల పిచ్చిదాన్ని అయినటువంటి నేను ఆబ్వియస్గా మీ అందరికీ తెలుసు, ఓకే, ఆబ్వియస్గా చాలా రోజుల నుంచి వింటున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, ఐఎమ్ అ బిగ్గెస్ట్ యూనో ఫ్యాన్ అబౌట్ ద లిరిక్స్ కావచ్చు లేకపోతే పాటలు కావచ్చు, ఆబ్వియస్గా అది మీ అందరికీ తెలుస్తూనే ఉంటుంది, నేను కూడా చాలాసార్లు చెప్పే ఉంటాను. అండ్ కాకపోతే సినిమా మొత్తం డైలాగ్స్ లేకుండా డైలాగ్స్ అన్నీ కూడా పాటల రూపంలో ఉండడం అనేది ఇట్స్ అ మ్యాడ్ థాట్ అని చెప్పుకోవచ్చు, అంటే ఇట్స్ అ క్రేజీ థాట్. మనలాగా ఎవరైతే మ్యూజిక్ ప్రియులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అదొక పండగ లాంటి థాట్. కాంట్ ఈవెన్ ఇమాజిన్ సమ్వన్ హ్యాడ్ దట్ థాట్ అండ్ బ్రాట్ ఇట్ టు లైట్ అండ్ ఒక సినిమాగా తీసుకొచ్చి వెండి తెర మీద పెట్టారు అనే థాటే ఎంత ఎగ్జైటింగ్గా ఉందో. అండ్ ఇట్స్ గెట్టింగ్ సూపర్ రివ్యూస్ అండ్ అందులో లాస్ట్ ఒక క్యామియో ఉంది, అది చూస్తేనైతే అందరు ఇంకా పగలబడి నవ్వుతారు, ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐ కాంట్ సే మోర్ అబౌట్ దిస్, బట్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిలిం అండ్ ఎంజాయ్ ఇట్, యూనో, పీక్గా పీక్ ఎంజాయ్మెంట్ అనేది ఆ రష్ అనేది మీరు ఫీల్ అవ్వాలి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ సంగీతం గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ మూవీ అండ్ దిస్ యూనో ఐ వాజ్ లిటరలీ ఫ్యాన్. ఇంకా దీని గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

Yes, welcome back, listeners. 5:35 in the studio clock. Super, super new songs వింటున్నారు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ సింగీతం గారు. సో ఫస్ట్ నుంచి కూడా ది మూవీస్ విచ్ ఐ వాజ్ నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు దేని గురించి అయితే ఫ్యాంటసైజ్గా ఫీల్ అయ్యేదాను, లైక్ ఆదిత్య 369 కావచ్చు, లేకపోతే భైరవ ద్వీపం కావచ్చు. అప్పుడు ఇది ఎవరు డైరెక్ట్ చేశారు, ఇది ఎలా చేశారు, ఈ థాట్ ఎలా వచ్చింది అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. సినిమా ఎంజాయ్ చేశాము, ఇది ఎగ్జైట్మెంట్గా ఉంది అంతే తెలుసు. కానీ రీసెంట్గా వెన్ ఐ కేమ్ టు నో దట్ ఈ సినిమా గురించి చూసిన తర్వాత ఇవన్నీ

ఫస్ట్ నుంచి కూడా ది మూవీస్ విచ్ ఐ వాజ్ నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు దేని గురించి అయితే ఫ్యాంటసైజ్గా ఫీల్ అయ్యేదాను, లైక్ ఆదిత్య 369 కావచ్చు, లేకపోతే భైరవ ద్వీపం కావచ్చు. అప్పుడు ఇది ఎవరు డైరెక్ట్ చేశారు, ఇది ఎలా చేశారు, ఈ థాట్ ఎలా వచ్చింది అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. సినిమా ఎంజాయ్ చేశాము, ఇది ఎగ్జైట్మెంట్గా ఉంది అంతే తెలుసు. కానీ రీసెంట్గా వెన్ ఐ కేమ్ టు నో దట్ ఈ సినిమా గురించి చూసిన తర్వాత ఇవన్నీ సంగీతం గారే తీశారు, హీ హ్యాజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనో ఒక కాన్సెప్ట్ని డిఫరెంట్గా విజిట్ చేయడము, దాన్ని డైరెక్ట్గా చేయడము ఆయన స్పెషాలిటీ అని తెలిసినాక ఐ వాజ్ లైక్ గూస్ బంప్స్ వచ్చినాయి నాకు నిజంగా. అంటే చిన్నప్పటి నుంచి ఎవరెవరైతే ఏ సినిమాకైతే ఫ్యాంటసైజ్ ఫీల్ అవుతారో హీ హ్యాస్ టేకన్ అనదర్ బ్యూటిఫుల్ మూవీ. అది కూడా నాకు నచ్చిన మ్యూజిక్, కంప్లీట్లీ మ్యూజిక్ ఓరియంటెడ్గా, ఒక డైలాగ్ లేకుండా డైలాగ్ని కూడా పాట రూపంలో చూపించారు. అంటే ఐ వాజ్ లిటరలీ వెరీ ఎగ్జైటెడ్ అండ్ 94 ఇయర్స్లో కూడా అలాంటి ఒక సినిమాని డైరెక్ట్ చేయాలి అని అనుకుని ఒక మంచి ఇన్స్పిరేషన్గా అంత మంచి మూవీ తీసినప్పుడు వీ హ్యావ్ టు లిటరలీ సపోర్ట్ అండ్ ఖచ్చితంగా మనం చూడాలి, బికాస్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ బ్యూటిఫుల్ థింగ్. అది ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వచ్చేవి కాదు, వచ్చినప్పుడే మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. సో దిస్ ఈజ్ యువర్ క్యూ టు గో టు ద మూవీస్ అండ్ వాచ్ ద మూవీ సంగీతం. సో ఎస్, ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: Yes, welcome back. Hope you guys are enjoying the beautiful songs and lots of talks ee roju. So this is the end of my time anamata. Mana next RJ vachi ready ga unnaru and bold ani manchi manchi vishayalu iskochindu. Trust me, I have seen all the things what she wanted to talk about you. So 5:42 in the studio clock and this is RJ Jyotirmayi signing off officially. Stay tuned. ఇంకా మంచి మంచి పాటలు మాటలు అయితే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళకండి, వింటూనే ఉండండి. ఓకేనా? స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఇప్పుడు ఆకాశవాణిలో ఆరోగ్య జీవనం కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ గురించి ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు గారు.

0: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమానికి డాక్టర్ అన్నంరాజు కిరణ్ కుమార్ గారిని ఆహ్వానించాం. వారు రేడియేషన్ ఆంకాలజీలో ప్రసిద్ధులు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీరు క్యాన్సర్కు సంబంధించినటువంటి వైద్య వృత్తిలో అనేక సంవత్సరాలుగా ఉన్నారు. అసలు క్యాన్సర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది?
1: అసలు ముందు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకోవాలని పరిస్థితి ఉంది. ఇప్పుడు నాకు 20-25 సంవత్సరాల అనుభవంలో అప్పట్లో క్యాన్సర్ వ్యాధి ఇంత ప్రబలంగా ఉండేది కాదు. 2000 సంవత్సరం కాలంలో ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా రిజిస్టర్ అవుతుండేవి కావు. ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి. దానికి కారణాలు చాలా ఉంటాయి. అయితే క్యాన్సర్ ఎలా వస్తుంది, అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే క్యాన్సర్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు క్యాన్సర్ అంటే ఏంటంటే మన శరీరంలో ప్రతి భాగంలోనూ ప్రతి ఆర్గాన్లో కూడా సెల్ డివిజన్ జరుగుతుంటుంది. ఆ సెల్ డివిజన్ అనేది ఒక కంట్రోల్ పద్ధతిలో నడుస్తుంటుంది. దానికి కొన్ని జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ కానీ డిఫెక్ట్ అయినాయి అంటే సెల్ కంట్రోల్ గ్రోత్ మల్టిప్లికేషన్ అనేది కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోతుంటుంది. అటువంటి ఆ సెల్స్ మనకి శరీరానికి ఉపయోగపడేవి కావు. అటువంటి సెల్స్ అన్నీ ఒక దగ్గర, ఆ కణాలన్నీ కూడా ఒక దగ్గర చేరి అది క్యాన్సర్ కింద టర్న్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అదే మనం క్యాన్సర్ అంటాం. అయితే శరీరంలో వచ్చే గడ్డలు, ఈ కంతులన్నీ ఒక దగ్గర చేరి సెల్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేరి మనం కంతుల్లాగా డెవలప్ అవుతాయి. కాబట్టి ప్రతి కంటి కూడా క్యాన్సర్ అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నాన్ క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి, కొన్ని క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి. బట్ ఏదైనా సరే ఒకసారి ఆ గడ్డ అన్నది ఏదైనా వచ్చిందంటే మాత్రం క్యాన్సరా కాదని నిర్ధారణ చేసుకోవడం మంచిది. దానివల్ల తొందరగా కూడా నయం చేసిన అవకాశం ఉంటుంది. ఇది అసలు క్యాన్సర్ అంటే. క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఇది ఈ కారణం వల్లే వచ్చింది కాబట్టి, ఇది చేశాడు కాబట్టి ఈయన క్యాన్సర్ వచ్చింది అని చెప్పడానికి అయితే ఉండదు. ఎక్కువగా మనం అనుకుంటాం సిగరెట్ స్మోక్ చేసిన వాళ్ళకు లేకపోతే ఈ పొగకు నవలే వాళ్ళలో క్యాన్సర్ వస్తుంది మనకు తెలుసు. దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ పెరుగుతుంది. కొంతమంది అసలు స్మోక్ కూడా చేయరు, సిగరెట్ తాగరు, టొబాకో నవలరు, అయినా కానీ వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అంటే వాళ్ళ జీన్స్లో చాలా డిఫెక్ట్ ఉందన్నమాట. మరి నేను స్మోక్ చేయలేదు సార్, నేను ఎప్పుడు అసలు ఒక తమలపాకు కూడా వేసుకోలేదు, అయినా కానీ క్యాన్సర్ వస్తుంది. అటువంటివి కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం కేసెస్. దానితో పాటు ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఇప్పుడు చెప్పేది టొబాకో స్మోకింగ్ గురించి చెప్పాను, అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ అప్పట్లో మనకన్నీ కూడా ఆహారం మంచిగా దొరికేది, సమతుల్యమైన ఆహారం తీసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఫుడ్ సిస్టమే మారిపోయింది. మనం తినే ఆహారం చాలా వరకు కలుషితమైన ఆహారం, అందులో అటువంటి హెవీ మెటల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. అవన్నీ కూడా మన ఆరోగ్యానికి హాని కలిగించేవే. మనం తినే తిండి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ని అవాయిడ్ చేసి తినేవన్నీ కూడా. ఈ ఫాస్ట్ ఫుడ్లో మనకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బాడీకి కావాల్సిన ఫైబర్ తక్కువ, విటమిన్స్ తక్కువ, యాంటీఆక్సిడెంట్స్ తక్కువ. వీటి వల్ల క్యాన్సర్కు వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. ఇంకొకటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఇదివరకు అందరు కష్టపడి పనిచేసేవాళ్ళు, కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వచ్చేవి, బతకడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కష్టపడకుండా కూర్చుని పనిచేసే అవకాశాలు ఎక్కువైపోయినాయి. అవడంటే అంటే సెడెంటరీ లైఫ్, బాడీకి అసలు ఎక్సర్సైజే లేదు, అలా కూర్చుని పనిచేయడం, కంప్యూటర్ల మీద పనిచేసుకుంటూ కూర్చుంటారు. దానివల్ల శరీరంలో కూడా బరువు పెరిగిపోవడం, కొవ్వు పెరిగిపోవడం, అందువల్ల రకరకాల క్యాన్సర్లకు రిస్క్ పెరుగుతుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అని, ఓవేరియన్ క్యాన్సర్ అని, అలాగే రొమ్ము క్యాన్సర్ అని, వీటి ద్వారా కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే బరువు పెరగకూడదు, శరీరానికి కావాల్సినంత ఎక్సర్సైజ్ ఉండాలి, ఉన్నప్పుడు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం. ఇదివరకు అంత ఓపెన్గా అందరూ ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం అనేది స్టాండర్డ్ అయిపోయింది. అంటే సమాజంలో ఆల్కహాల్ తీసుకోకపోతే, మద్యము మత్తు మందు తీసుకోకపోతే వాళ్ళకి ఒక గుర్తింపు ఉండదు. ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు సమాజం. అలాగే అందరికీ అలవాటు అయింది. దానివల్ల అంటే రకరకాల మళ్ళీ క్యాన్సర్లు వస్తే అవకాశం, స్టమక్ క్యాన్సర్ రావచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు, ఈసోఫేజియల్ అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకో కారణం ఇన్ఫెక్షన్స్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అని ఉంటుందండి. ఆ వైరస్ వల్ల స్త్రీలలో గర్భ సంచికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హెపటైటిస్ వైరస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ఎప్స్టిన్ బార్ వైరస్ అని ఇంకొక వైరస్ ఉంది, అయితే మన దగ్గర తక్కువ, ఆఫ్రికా ఖండంలో ఎక్కువ ఉంది. దానివల్ల లింఫోమాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్. ఇంకొకటి పొల్యూషన్, మనం పీల్చే గాలి కానీ తినే తిండి కానీ పొల్యూషన్ అవడంతో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అలాగే మనం పని చేసే వాతావరణం, మనం ఎక్కడ ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటాం, అక్కడ కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతాం, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే లెడ్ పెయింట్స్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, విమానాలు తయారు చేసే పరిశ్రమల్లో కానీ పనిచేసే వాళ్ళకి ఈ కెమికల్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాగ చెప్తే చాలా కారణాలు ఉంటాయి. అయితే అందులో పనిచేసిన అందరికీ క్యాన్సర్ వస్తుందని లేదు, రిస్క్ మాత్రం ఎక్కువ ఉంటుంది.
0: ఓకే అండి. అంటే మీరు ఒక మంచి పాయింట్ మీరు చెప్పారండి. అంటే మీరు చదువుకున్న కొత్తలో, ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో ఇంతగా క్యాన్సర్స్ ఉండేవి కాదు, ఇప్పుడు పెరిగాయి. దానికి కారణం

0: స్టైలు, తినే పద్ధతులు, తర్వాత ఎక్కువ శారీరక శ్రమ చేయకపోవటం అనేది. అంటే ఇంతకుముందు లేకపోవటానికి ఇవే కారణం అంటారా? అంటే ఇప్పుడు జెనెటికల్గా కొన్ని వచ్చేటువంటి క్యాన్సర్స్ అంటారు, అంటే మామూలుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నప్పుడు ఇంతకుముందు మీకు ఎవరికన్నా ఉందా అని అడుగుతూ ఉంటారు, మీ ఇంట్లో
1: అవునండి
0: ఉందా,
1: అవును.
0: అంటే అప్పుడు తెలియకపోవటం వల్ల జరిగిందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మారిన జీవన వ్యవస్థ వల్ల ఈ క్యాన్సర్ పెరిగిందంటారా?
1: మారిన జీవన వ్యవస్థ ఒక కారణం, ఇంకొకటి తెలుసుకునే అవకాశం, తెలుసుకునే పద్ధతులు ఎక్కువయ్యాయి ఇప్పుడు.
0: ఓకే.
1: ఇదివరకు ఇన్ని టెస్టులు అందుబాటులో ఉండేవి కాదు. మనిషి చనిపోతే ఏదో పుండు పడింది లేకపోతే ఏదో వచ్చింది అని చనిపోతూ ఉండేవాళ్ళు, పెద్దగా ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ పెరిగాయి, కొంచెం అవగాహన పెరిగింది, దాంతోపాటు మన ఈటింగ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ ఇవన్నీ పెరిగేసరికి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది,
0: ఓకే,
1: నో డౌట్. అప్పట్లో చెప్పాను కదా, అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ కూర్చుని పనిచేస్తున్నారు, అయినా డబ్బులు వస్తున్నాయి, బతికేస్తున్నారు, అందువల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది.
0: డాక్టర్ గారు మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉద్యోగ పరిస్థితులు కానీ, ఈ వాతావరణ పరిస్థితులు కానీ, ఈ ఆహారం తినేటువంటి విషయాల్లో మనం క్యాన్సర్ రాకుండా ఆపేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?
1: తప్పకుండా ఉంటాయండి. అయితే ఏవైతే కారణాలు చెప్పామో వాటిని మనం అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేస్తే మనం కొంతవరకు తగ్గించవచ్చు. ఈ కరోనా వల్ల కొంత అవగాహన పెరిగింది, కొంత బెనిఫిట్ వచ్చింది, కొంతమంది పాపం చాలా సఫర్ అయ్యారు. అయితే దానివల్ల అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు కరోనా రాదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాము అన్నది చాలా అవగాహన పెరిగింది. అదే అవగాహన అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ చూసాము, ఎక్సర్సైజులు చేసాము, అలాగే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేశారు, యోగా చేసేవాళ్ళు, వీటన్నిటి వల్ల కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ అంటే పొల్యూషన్కి ఎక్స్పోజర్ తగ్గింది ఆ టైంలో, బయట తిరిగేవాళ్ళు కాదు, లాక్డౌన్ పెట్టారు, అసలు పొల్యూషనే లేదు, మంచి ఫ్రెష్గా ఉండేది అప్పుడు. దానివల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ కొంత తగ్గుతుంది. అటువంటి హ్యాబిట్స్ని రెగ్యులర్గా ఇప్పుడు ఫాలో అయితే మన ఫుడ్ కూడా, అప్పుడు బయట ఫుడ్ తినేవాళ్ళు కాదు కరోనా ఉన్నప్పుడు, అందరూ ఇంట్లోనే చేసుకుని తినేవాళ్ళు, అటువంటిది మనం ఫాలో అయితే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది డెఫినెట్గా.
0: వీలైనంత అంటే ప్రికాషన్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది అంటారు?
1: ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అవగాహన మాత్రం బాగా పెరిగింది, ఎక్కువ పొల్యూటెంట్స్కి దూరంగానే ఉంటున్నారు, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అన్నట్టుగా. ప్రతి వాళ్ళు మాస్క్ పెట్టి తిరుగుతున్నారు ఇప్పటికి కూడాను, దానివల్ల కొంత ఇన్హేలేషన్ అంటే పొల్యూటెంట్స్ని పిలిచే అవకాశం తగ్గింది. నీళ్లు కూడా చాలా జాగ్రత్తగా తాగుతున్నారు, తాగడం వల్ల వేరే రకం ఇన్ఫెక్షన్స్ రాకుండా అవుతుంది. ఆహారంలో మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, రాను రాను మళ్ళీ నార్మల్ లైఫ్కి అలవాటు పడిపోయారు. నార్మల్ లైఫ్ అంటే చెప్పాను కదా, ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు. ఇటువంటివి మానేయాలి, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. వీటి వల్ల మనకి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరగాలి, కార్సినోజెన్స్ తగ్గాలి. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ని క్రియేట్ చేసేవి కార్సినోజెన్స్, అటువంటివి మనం తీసుకోకూడదు. దానికి తగ్గించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఇటువంటి ఫ్రూట్స్, ఇటువంటివి తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవాలి, ఆకుకూరలు మంచిగా తీసుకోవాలి, వెల్లుల్లి తినాలి, కార్న్ తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని మనం తగ్గించవచ్చు.
0: ఓకే అండి. డాక్టర్ గారు ఇంకొక విషయం, అసలు క్యాన్సర్ అనగానే మనిషి దాదాపు ఆ క్యాన్సర్ ఉంది అని తెలియగానే దిగాలు పడిపోతారు. అంటే ఒక క్యాన్సర్ వచ్చినటువంటి రోగే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా ఒక రకమైనటువంటి మారిపోతుంది. క్యాన్సర్ అనేటువంటి దాన్ని జయించలేమా?
1: క్యాన్సర్ని జయించలేమా అన్న ప్రశ్న లేదండి, జయించవచ్చు. ఇటు వచ్చి మీరు అన్నట్టు అప్పుడు సినిమాల్లో చూపించినప్పుడు క్యాన్సర్ అంటే దగ్గుతే రక్తం పడడం, అదే క్యాన్సర్ అని చెప్పి ఉండేది. అది అట్లా బ్లడ్ రక్తం పడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ రక్తం పడిందంటే అడ్వాన్స్ స్టేజ్. అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా పూర్తిగా నయం చేసే అవకాశం ఉండదు. ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్లో 4 స్టేజ్లు ఉంటాయి. 1వ స్టేజీ, 2వ స్టేజ్లో కానీ మనం ముందు ఐడెంటిఫై చేస్తే దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. పూర్తిగా నయం చేసేసి అతనికి నార్మల్ లైఫ్ ఇవ్వచ్చు, తను ఉద్యోగానికి వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, తన కుటుంబం నార్మల్గా నడుస్తూ ఉంటుంది. అదే 3వ స్టేజ్ దాటి 4వ స్టేజ్కి వస్తుంది అంటే మాత్రం మనం పూర్తిగా దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉండదండి. 4వ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం యూజువల్గా లైఫ్ స్పాన్ ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలు మాత్రమే ఉంటాడండి అని చెప్తాం. అయితే అది జనరల్గా జరిగేది. అయితే మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల కొన్నాళ్ళ పాటు లైఫ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, అలాగే ఆ జబ్బు వల్ల వచ్చే కష్టాన్ని, బాధల్ని మనం కొంత తగ్గించి ఉపశమనం కలుగు చేయొచ్చు. ఇటువంటి పద్ధతులు చాలా వచ్చాయి అప్పటికి ఇప్పటికి. 20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి కూడా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, కొత్త కొత్త మందులు చాలా వచ్చాయి. ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీస్ అని, హార్మోనల్ ట్రీట్మెంట్స్ అని చాలా వచ్చాయి. అలాగే రేడియేషన్లోకి వచ్చేటికల్లా ఇదివరకు కోబాల్ట్ ట్రీట్మెంట్ అవుతుండేది. కోబాల్ట్ ట్రీట్మెంట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, నార్మల్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతుండేవి. ఇప్పుడు లీనర్ యాక్సిలేటర్, అందులో కూడా రకాల IMRT అని, IGRT అని రకరకాల హయ్యర్ అండ్ టెక్నాలజీస్ వచ్చాయి. దానికన్నా హయ్యర్ టెక్నాలజీ సైబర్ నైఫ్ అంటే రోబోటిక్ రేడియేషన్ థెరపీ టెక్నిక్స్ వచ్చాయి. దానివల్ల మనం స్టీరియోటాక్టిక్ రేడియేషన్ సర్జరీ చేయొచ్చు. సర్జరీ టైపే ఉంటుంది, బట్ వెరీ ప్రిసైజ్లీ వీ కెన్ గివ్ రేడియేషన్ అనమాట. అంటే బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ ఇంతే ఉంటుంది, స్మాల్ సైజ్, దాన్ని టార్గెట్ చేసి రేడియేషన్ చేయడం వల్ల ట్యూమర్ను పూర్తిగా నయం చేసేవచ్చు ఒక్కోసారి. సర్జరీ కూడా అవసరం పడదు, అందుకే దాన్ని

0: రేడియో సర్జరీ అంటాం. ఇంత డెవలప్ అయింది కాబట్టి వీ కెన్ మనము మంచి లైఫ్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. వీ కెన్ డూ ఇట్. బట్ పేషెంట్ హ్యాస్ పేషెంట్ మనకి మంచి టైంలో ప్రాపర్ టైంలో రావాలి. అట్లా వస్తే చేయొచ్చు.
1: ఓకే, ఒకటి రెండు స్టేజ్లో కూడా ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ ముందరకి చెప్పకపోవడానికి కారణం ఏంటంటారు అంటే వాళ్ళకి శారీరకంగా మార్పులు వస్తుంటాయి, ఇబ్బంది పడుతుంటారు, అయినా వాళ్ళు నెమ్మదిగా ఉండటానికి డాక్టర్ని సంప్రదించకపోవడానికి కారణం ఏంటంటారు?
0: దానికి ఒకటి ఏంటంటే ఆర్థికంగా అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం చెప్పగానే మళ్ళీ వైద్యం చేయించుకోవాలంటే రెండు రకాల సమస్యలు ఉంటాయండి. ఒకటి సామాజిక సమస్య, ఇంకోటి ఆర్థిక సమస్య.
1: డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పారు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఈ సమస్యల వల్ల బయటికి చెప్పట్లేదు అని. మరి అంటే ప్రైవేట్ హాస్పిటలే కాకుండా కార్పొరేట్ హాస్పిటలే కాకుండా క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్స చేసేందుకు ప్రభుత్వం తరఫున కానీ చారిటబుల్ హాస్పిటల్స్ కానీ లేవంటారా?
0: ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. అయితే ఈ రోగి అన్నవాడు వెళ్ళకపోవడమే తప్పు, వాడు వెళ్ళాలి. వాళ్ళు హెజిటేట్ చేస్తున్నారు, అదే ప్రాబ్లం. వాళ్ళు భయంతో అంటే క్యాన్సరు అంటే చెప్తే ఏమైపోతుందో, అంటే చెప్పుకోకపోతే కొంత ధైర్యంగా ఉంటాడు, చెప్పేసరికల్లా వాడు భయపడి చెప్పకపోవడం అన్నమాట. గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉంది. మన హైదరాబాద్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అన్ని రకాల వైద్య సేవలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆపరేషన్ చేస్తారు, కెమోథెరపీలు ఇస్తారు, రేడియేషన్ చేస్తారు. రేడియేషన్లో కూడా హైయర్ ఎండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి. అట్ ది సేమ్ టైం ఈవెన్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి వైద్యం మొత్తం ఫ్రీ అవుతుంది. అయినా కానీ రారు వాళ్ళు, అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు కొద్ది రోజులు పని మానుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొలం పనులు ఉన్నాయనుకోండి, ఆ పొలం పనులు ఉన్న నాళ్ళు వాళ్ళు రారు పనులకి, మన ట్రీట్మెంట్కి రారు. ఎప్పుడు వస్తారంటే జనవరి అయిపోవాలా ఫిబ్రవరి అయిపోవాలా ఏదో డేట్ చెప్తారు, అంతవరకు నెగ్లెక్ట్ చేస్తారు. అన్ని ఫ్రీ అవుతున్నా కూడా ఇదే సమస్య. వాళ్ళలో ఒక అవేర్నెస్ రావాలి. అలాగే కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళే హాస్పిటల్స్ పెట్టి వాళ్ళే ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు. ఫ్రీ కాకపోయినా సరే అతి తక్కువలో, కార్పొరేట్ కన్నా తక్కువలో చేస్తారు, అది కూడా అందుబాటులో ఉంది. కానీ పేషెంట్ అన్నవాడు ఒకసారి డిసీజ్ ఐడెంటిఫై అయినాక తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గొచ్చు.
1: ఓకే అండి, చివరిగా మరి డాక్టర్ గారు మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు, అవసరమైనటువంటి విషయాలు ఇవి. ఎందుకు అద్భుతం అంటే ఒక ముందరే మనం దీన్ని గనక గుర్తించినట్లయితే వెంటనే మనం దానికి సంబంధించినటువంటి జాగ్రత్త పడచ్చు, అప్పుడు మన జీవితం కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. డాక్టర్ గారి తర్వాత ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కానీ కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుని తర్వాత మినిమం సౌకర్యాలు కల్పించుకుని మిమ్మల్ని సంప్రదించినట్లయితే, మీరు వస్తానని చెప్పారు కదా, మీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇచ్చినట్లయితే మరి ఎవరికన్నా ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు తర్వాత అవసరమైనటువంటి వాళ్ళు నెంబరు చెప్తారండి. మీరు ఒకసారి ఈ నెంబరు
0: 9955111206 9955111206 అండి. ఈ నెంబర్ కాల్ చేస్తే మనం అవకాశం ఉన్నంతవరకు చేయొచ్చు అండి క్యాంప్స్ అవి.
1: సో నగరాల్లో కానీ లేదా అంటే పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ డాక్టర్ గారు వచ్చి లేకపోతే వారి బృందాన్న పంపించి మనకి అవేర్నెస్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా శ్రోతలను కోరుతున్నాం. ఫోన్ నెంబరు మరొకసారి తెలియజేస్తున్నాం, 9955111206 9955111206. ఈ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే మీరు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లయితే డాక్టర్ గారు తమ సిబ్బందితో వచ్చి ఈ అవగాహన క్యాంపులు కానీ లేకపోతే స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే రెగ్యులర్గా చేసేటువంటి వృత్తి కాకుండా ఈ క్యాంపుల ద్వారా మీరు సమాజ సేవ చేస్తున్నారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం.

ఇప్పటి వరకు ఆకాశవాణిలో ఆరోగ్య జీవనం కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ గురించి ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు గారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీస్ అందరి కోసం మనందరి కోసం ఒక మంచి షో రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. దాన్ని నేను హోస్ట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. సో మన జెన్జీస్ గురించి చాలా చాలా మాట్లాడుకునేది ఉంది, చాలా మంచి విషయాలు మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ ఆజీ చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ జెన్ జీ. Yes, ఒక చిన్న ప్రశ్న నేను అడగాలనుకుంటున్నా. అంటే అఫ్కోర్స్ మన అందరం మన లైఫ్లో మెయిన్ క్యారెక్టర్ అనుకుంటాం కదా. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అందరూ మనల్నే అబ్జర్వ్ చేస్తున్నారని ఫీల్ అవుతుంటాం. కానీ నిజం చెప్పాలంటే మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ గురించి మనకే ఎక్కువ బాధ ఉంటుంది, మనమే ఎక్కువ దాన్ని గుర్తుపెట్టుకుంటాం. మిగతా వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్లో వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్లో బిజీ అయిపోయి ఉంటారు. కొత్త డ్రెస్ వేసుకుంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఇన్స్టాగ్రామ్లో ఫోటో పోస్ట్ చేస్తే ఎన్ని లైక్స్ వస్తాయో, క్లాస్లో ఆన్సర్ చెప్పాలంటే అమ్మో తప్పైతే ఎలా, ఇలా ఓవర్ థింకింగ్ చేస్తూ చాలా మంచి మూమెంట్స్ని మిస్ అవుతుంటాం. అందుకే ఈరోజు ఒక చిన్న రిమైండర్, పర్ఫెక్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెంట్గా ఉండడానికి పర్ఫెక్ట్గా కావాల్సిన పని లేదు. మీ స్టోరీని ఇంకెవ్వరూ రాయరు, మీరే రాసుకోవాలి. మిస్టేక్స్ వస్తాయి, ఎంబారసింగ్ మూమెంట్స్ కూడా వస్తాయి, కానీ వాటి తర్వాతే బెస్ట్ మెమరీస్ కూడా ఉంటాయి. సో ఈరోజు కొంచెం తక్కువగా ఓవర్ థింక్ చేసి కొంచెం ఎక్కువగా లివింగ్, అంటే లైఫ్ ఆడియన్స్ కోసం కాదు బాస్, మన హ్యాపీనెస్ కోసం మనం జీవించడం అన్నమాట. సో అలా చేయడం ద్వారా ఒక మంచి మంచి మెమరీస్ని మనం చేర్చిపెట్టుకోవచ్చు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆజ చందన, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz Gen Z with me Ajay Chandana. రెయిన్బోతో జీవితం, రంగులమయం. సాయంత్రం అయిందంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్తో బయటికి పరిగెత్తడం, పడిపోయినా మళ్ళీ లేచి మళ్ళీ ఆడుకోవడం, బర్త్డే అంటే కేక్, కొత్త డ్రెస్ అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉండడం. అప్పుడు టైం స్లోగా వెళ్ళాడు, కానీ ఇప్పుడు మండే వస్తే ఫ్రైడే కోసం వెయిట్ చేస్తాం, ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్ గోల్స్ గురించి ఆలోచిస్తాం. ఒక మూమెంట్ని ఎంజాయ్ చేయకముందే నెక్స్ట్ ప్లాన్లోకి వెళ్ళిపోతాం. అసలు గ్రోయింగ్ అంటే ఏజ్ పెరగడం కాదు, చిన్న చిన్న హ్యాపీనెస్ని ఇగ్నోర్ చేయకపోవడం. ఒకప్పుడు వర్షం వస్తే బయటికి పరిగెత్తేవాడు, ఇప్పుడు ట్రాఫికే గుర్తొస్తుంది, ఆ పొల్యూషన్ గుర్తొస్తుంది. ఒకప్పుడు హాలిడేస్ కోసం ఎదురు చూసేవాడు, ఇప్పుడు హాలిడేస్లో కూడా ఈమెయిల్స్ చెక్ చేస్తున్నాం. లైఫ్ చేంజ్ అవ్వడం తప్పు కాదు, కానీ లైఫ్ని ఫీల్ అవ్వడం మర్చిపోవడం మాత్రం బాధాకరమైన విషయమే. అందుకే ఈరోజు ఇంటికి వెళ్ళాక ఒక్కసారి బాల్కనీలో నిలబడి సన్సెట్ చూడండి, పాత ఫ్రెండ్కి కాల్ చేయండి, ఫ్యామిలీతో 10 మినిట్స్ ఎక్కువగా మాట్లాడండి. ఎందుకంటే కొన్ని మూమెంట్స్ మళ్ళీ రిపీట్ కావు. మన పెద్దవాళ్ళం అవుతున్నాం, కానీ మనలో ఉన్న ఆ హ్యాపీ చైల్డ్ని మాత్రం పోగొట్టుకోకూడదు. చైల్డ్హుడ్ తిరిగి రాదు, కానీ చైల్డ్హుడ్లా నవ్వే అవకాశం మాత్రం ప్రతిరోజు ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz Gen Z with me Ajay Chandana, రెయిన్బోతో జీవితం, రంగులమయం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ಎಸ್, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్ జెన్సీ విత్ మీ ఆజే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆన్లైన్ షాపింగ్ గురించి ఒక హానెస్ట్ కన్ఫ్యూజన్ నాకైతే. యాప్ ఓపెన్ చేసేది టైం పాస్ కోసం, ఏం కొనను జస్ట్ చూస్తా అని స్టార్ట్ చేస్తా. కానీ 10 నిమిషాల తర్వాత కార్ట్లో షూస్ ఉంటాయి, వాచ్ ఉంటుంది, బాటిల్ ఉంటుంది, అసలు ఎందుకు యాడ్ చేసామో కూడా గుర్తుండని ఐటమ్స్ ఉంటాయి. అప్పుడు మన బ్రెయిన్ కూడా చాలా క్లెవర్, ఇది ఆఫర్లో ఉంది కొనేసాయి, ఇది ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కొనేసాయి, ఇది లేకపోతే లైఫ్ కంప్లీటే కాదు కొనేసాయి అంటూ మనల్ని మనమే కన్విన్స్ చేసుకుంటాం. కానీ నిజంగా చూస్తే మనకు కావలసిన వాటికంటే మనకు నచ్చిన వాటినే ఎక్కువ కొనాలనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు కార్ట్లో యాడ్ చేయడం కంటే పాస్ చేయడం బెటర్, ఎందుకంటే ప్రతి ఆఫర్ విలువైనదేం కాదు, మన మనీ మాత్రం చాలా విలువైంది. స్మాల్ షాపింగ్ కంటే ఎక్కువ కొనడం కాదు, అవసరమైనది మాత్రమే కొనడం. సో స్టూడియో క్లాక్లో టైం 6:30 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆన్ ఎయిర్లో అన్ఇంటరప్టెడ్ లైవ్ ఆఫ్ ట్యూబ్ కామెంట్రీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ ద ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 వచ్చేస్తుంది. సో నా షో మీరు వినాలనుకుంటే యాప్లో వినొచ్చు, ఇప్పుడు మాత్రం ఇది స్ట్రీమ్ అవుతుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: T20 क्रिकेट मैच का आंखों देखा हाल सुनने से पहले आइए सुनते हैं विशेष कार्यक्रम फर्स्ट बॉल 20.
2: दिस इज आकाशवाणी. वी नाउ ब्रिंग यू द बॉल बाय बॉल कॉप. फर्स्ट बॉल 20.
3: फर्स्ट बॉल 20.
2: Having registered a comprehensive 64-run win against Pakistan in their tournament opener,

ఎస్, వెల్కమ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్. హలో రెయిన్బో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు మీకే ఒక మెసేజ్ పంపించుకోవాలి అనుకుంటే, ఆ ఛాన్స్ కనుక ఉంటే ఏం చెప్తారు, మీకు మీరు ఏం చెప్పుకుంటారు? సో నా కాల్ చేసినట్టు వంటి నెంబర్స్ 0402323003030, 0402323484821, 0402970471. సో నాకు కాల్ చేసి మీకు మీరే ఒక మెసేజ్ పంపాలి అనుకుంటే ఏం పంపిస్తారో నాతో మాట్లాడేసేయండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆజ చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ಎಸ್, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆజి చందన. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీకు మీరే ఒక మెసేజ్ పంపే ఛాన్స్ ఉంటే ఏం చెప్తారు? మీకు మీరు ఏం చెప్తారు? నా కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323481, 0402970471. సో అప్పటివరకు సూపర్ హిట్ సాంగ్స్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో చందన గారు, గుడ్ ఈవినింగ్.
1: ఎస్,
2: అందరికి గుడ్ ఈవినింగ్ మాట్లాడుతున్నాను. నాకు నేను మెసేజ్ ఇచ్చుకోవాలంటే, అరే ఇంత కష్టపడ్డాము, ఇంతే ఉంది ఏంటి ప్రతిఫలము అనుకోకుండా, మనం చేసినందుకు ఇంత లభించింది అని అనుకోవటం బెటర్.
1: ఎగ్జాక్ట్లీ, సూపర్బ్ అండి, చాలా బాగా చెప్పారు నిజంగా. ఎప్పుడు ఆ అన్సాటిస్ఫాక్షన్ తో ఉండే బదులు హ్యాపీగా అవును చేశాను, ఎంతో కొంత వచ్చింది అని హ్యాపీగా ఉండడం, దాని నుంచి ఒక మోటివేషన్ వచ్చి ఇంకా ఎక్కువ సాధించాలి అన్న ఒక ఇది వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ రాధ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో అదన్నమాట సంగతి, ఊరికే మనం చాలా కష్టపడి ఆ కష్టం అంతా వృధా అయిపోయింది అని అనుకోకుండా, చాలా వరకు మన కష్టం ఎప్పుడు వృధా కాదండి, ఏదో ఒక రూపంలో అది మనకి తిరిగి వస్తూనే ఉంటుంది. సో మనకి మనం ఇచ్చుకునే మెసేజ్ ఏంటంటే, ఇట్స్ ఓకే టు బీ హార్డ్ వర్కింగ్ అని. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో విత్ మీ ఆర్జే చంద్ర. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం.

0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ మేడం, నేను వాగింగంపల్లి మోహన్ మాట్లాడుతున్నాను.
0: యా చెప్పండి సార్, విన్నారా టాపిక్?
1: విన్నా మేడం. నేను నాకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ నేను 2 మెసేజ్ ఇస్తాను మేడం. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ, సెకండ్ వచ్చేసి మనం మళ్ళీ పుడతామో లేదో తెలియదు కానీ మనకి ప్రతి క్షణం ఏదనిపిస్తే అది చెయ్యాలి మేడం. తర్వాత చూసుకుందాం అంటే చాలా స్కిప్ చేసేస్తాం మేడం లైఫ్ లో తిరిగి చూసుకుంటే, అవి మళ్ళా అచీవ్ చేస్తామో లేదో తెలియదు కానీ ఈ 2 మెసేజ్ అయితే నేను అడుగుదాం అనుకున్నాను. నాకు నేను
0: అది నిజంగానే చాలా వాటిని మనం మిస్ అయిపోతుంటాం. అబ్బా తర్వాత చేద్దాంలే, ఇంకా టైం ఉందిలే, అబ్బా ఇప్పుడే ఎందుకు, ఎప్పటికైనా సరదా తీర్చుకోలేకపోతామా అని అనుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని సందర్భాలు మళ్ళీ తిరిగి రావు కాబట్టి వాటిని ఎంజాయ్ చేయడం ఇస్ ఇంపార్టెంట్. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 1.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన, రెయిన్బోతో జీవిత రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీకు మీరే ఒక మెసేజ్ పంపే ఛాన్స్ ఉంటే ఏం మెసేజ్ ఇస్తారు అని. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: వెరీ గుడ్ ఈవినింగ్ చందన గారు, నేను ఓలేడి ప్రభాకర్ రావు అని.
1: చెప్పండి.
2: హలో,
1: చెప్పండి.
2: అయితే ముందుగా ఏమిటమ్మా చిన్న నా రిక్వెస్ట్, మన రేడియో శ్రోత ఆప్త మిత్రుడు నరసింహారెడ్డి గారు ప్రేమావతిపై గారి మ్యారేజ్ డే ఈ రోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు మీ తరఫు నుంచి నా తరఫు నుంచి తెలుపుతున్నాను.
1: ఓలేడి
2: ప్రభాకర్ రావుని. హలో,
1: చెప్పండి.
2: అయిన తర్వాత ఉన్న దాంట్లో పొదుపు చేసుకుని ఆదర్శ కుటుంబంగా బ్రతకాలి.
1: ఓకే,
2: ఉన్న దాంతో పొదుపు చేసుకుంటూ ఆదర్శ కుటుంబంగా బ్రతకాలి. ఐదంతస్తులు మేడం చూసి ఈర్ష్య పడద్దు, గుడిసెను చూసి నువ్వు సంతోషపడు. వాడికన్నా నేను నయమే, ఆ గుడిసె వాడికన్నా నాకు సింగిల్ హౌస్ ఉంది, దాంతో సంతోషపడాలి. అంతేగాని ఐదంతస్తులు మేడం వాడిని చూసి ఈర్ష్య పడద్దు.
1: ఉన్నదాంట్లో సంతృప్తి చెంది హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడం ఇస్ ఆల్సో ఎ గుడ్ థింగ్. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. Meri vintunaru FM Rainbow on Pan and Megaheads. Hello Rainbow with me Ajay Chandana. Rainbow to jeevitam rangulamayam caller line lo unnaru maatladesiddha. Good evening andi.
2: గుడ్ ఈవినింగ్ అమ్మా చందన.
1: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నేను రమణయ్యను.
1: చెప్పండి.
2: మై పేరు విల్లాస్ నుంచి మాట్లాడుతున్నాను. అదే నన్ను నేనే మెసేజ్ ఇచ్చుకోవాలంటే అది కదా, నేనే మెసేజ్ ఇచ్చుకోవాలంటే దాని నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు ఉద్ధరించరు.
1: ఎగ్జాక్ట్లీ.
2: నిన్ను నువ్వే

0: ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే ఉద్ధరేది ఆత్మానాత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధువు, ఆత్మైవ రిపురాత్మన. నీ మనస్సు నువ్వే ఆలోచించుకోవాలా, నువ్వే పెట్టుకోవాలా, నువ్వే చేసుకోవాలా. నీకు దగ్గరకు వచ్చే మనస్సే నీకు ఆ బంధువు. నీకు దూరంగా అనేక రకాల వేరే వేరే ఆలోచనలు వస్తాయి అనుకో, అదే శత్రువు నీకు. కాబట్టి నేను నువ్వే ఉద్ధరించుకోవాలా అని చెప్పి చెప్పినా చందన. అది మెసేజ్.
1: థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అదన్నమాట, నిజంగానే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఇంకెవరు వచ్చి మనకి చెప్తారు, కానీ ఆచరించాల్సింది మనమే కదా. అలా ఆచరిస్తేనే రిజల్ట్స్ని పొందుతా, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవిత రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖరీఫ్ సాగుకు ప్రభుత్వం పకడ్బందీ సన్నాహాలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సాంకేతికతో సాగుకు కొత్త దశను చూపిస్తామన్న ఆయన, ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలను ఆదేశించారు. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ హౌసింగ్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులో పూడికతీత పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నీటి సామర్థ్యం పెంపొందించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంపై ఈరోజు సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తోందని చెప్పారు. కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన దొడ్డు బియ్యం మాఫియా దందా శీర్షికతో వచ్చిన కథనం పూర్తిగా ఆధారరహితమైనది, వాస్తవాలకు విరుద్ధమైనదని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ స్పష్టం చేసింది. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ హైదరాబాద్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ పనితీరు సమీక్ష నిర్వహించారు. 15 శాశ్వత సీఎంఎస్ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మందులు వైద్య పరికరాల కొనుగోళ్ల టెండర్లో పారదర్శకతను పెంచేందుకు కొత్తగా మరో 3 కమిటీలను ఏర్పాటు చేసి మొత్తం 5 కమిటీలతో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ అమలు, పదోన్నతులు

పరీక్షలు బ్యాక్లాగ్ ఖాళీల భర్తీపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఈరోజు టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యంతో సమీక్షించారు. ఇన్ఛార్జి విధానాలు స్వస్తి పలికి నిబంధనల ప్రకారం క్రమబద్ధమైన పదోన్నతులు కల్పించాలని కమిషన్ సూచించింది. దీనిపై స్పందించిన యాజమాన్యం పదోన్నతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని, భవిష్యత్ నియామకాల్లో బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

వెల్కమ్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఓ మహానుభావుడి గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఆయన పేరు చెప్పగానే తెలుగు సాహిత్యం అసలు పులకరిస్తుందన్నమాట. ఆయన ఎవరో కాదు, బమ్మెర పోతన, మన తెలంగాణకి ఒక ప్రౌడ్. వరంగల్ జిల్లాలోని బమ్మెర అనే గ్రామంలో పోతన గారు జన్మించారు. ఆయన తండ్రి పేరు కేసన, తల్లి పేరు లక్కమాంబ. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈయన తర్వాత తెలుగు సాహిత్యంలో అసాధారణ స్థానం సంపాదించారు. ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన వ్యక్తి శతాబ్దాల తర్వాత కూడా తెలుగు ప్రజల గుండెల్లో నిలవడం అంటే నిజంగా గొప్ప విషయమే కదా. సో తన గురించి ఇంకా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. పోతన గారు 15వ శతాబ్దంలో జన్మించారు. ఆయన కాలంలో తెలంగాణ ప్రాంతం సాహిత్యం, సంస్కృతి, భక్తి, సాంప్రదాయాలకు ప్రసిద్ధి. చిన్నప్పటి నుంచే ఆయనకి తెలుగు, సంస్కృత భాషల మీద మంచి పట్టుండేదట. అయితే ఆయన జీవితంలో ప్రత్యేకత ఏంటంటే, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ప్రతిభ ఉన్నా చాలా సాధారణ జీవితమే గడిపేవాడట. రైతుగా వ్యవసాయం చేస్తూనే సాహిత్యాన్ని కూడా కొనసాగించారట. అందుకే పోతన గారిని గురించి మాట్లాడినప్పుడు నేలతో పాటు నిలిచిన కవి అని కూడా అనిపిస్తుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. పోతన గారి పేరు ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటామో తెలుసా? ఆయన రచించిన ఆంధ్ర మహాభాగవతం అంత గొప్పదన్నమాట. వేదవ్యాసుడు సంస్కృతంలో రాసిన భాగవతాన్ని ప్రతి తెలుగు మనిషికి అర్థమయ్యేలా అందమైన తెలుగులో అందించారు పోతన. అందుకే ఇప్పటికీ గ్రామాల్లో, ఇళ్లల్లో, దేవాలయాల్లో భాగవతం చదివేటప్పుడు పోతన పేరు తప్పకుండా వినిపిస్తుంది. తెలుగు భాషలో భక్తి సాహిత్యానికి ఆయన వేసిన ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ తెలంగాణం విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. పోతన గారి జీవితంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ కాలంలో చాలామంది కవులు రాజులను పొగుడుతూ రచనలు చేసేవారట. కానీ పోతన గారు మాత్రం వేరే దారి ఎంచుకున్నారు. తాను రాసిన భాగవతాన్ని రాజుకి కాకుండా శ్రీరాముడికి అంకితం చేశారని చెప్తారు. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు ఫ్రెండ్స్, తన నమ్మకాల కోసం నిలబడిన వ్యక్తిత్వం. అందుకే పోతన గారు కేవలం కవి కాదు, విలువలకు నిలువెత్తు నిజస్వరూపం అనిపిస్తారు. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. తెలంగాణ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. పోతన గారికి సహజ పాండిత్య కవి అనే బిరుదుంది. అంటే సహజంగానే గొప్ప జ్ఞానం, కవిత, ప్రభ, ప్రతిభ కలిగిన వ్యక్తి అని అర్థం. ఆయన పద్యాలు చదివితే ఒక్క విషయం అర్థమవుతుంది, పెద్ద పెద్ద పదాలు వాడి ఆకట్టుకోవాలని కాదు కానీ సాధారణ మనిషి మనసుకు చేరాలని రాసేవారట. అందుకే ఆయన రచనలు పండితులకు మాత్రమే కాదు సామాన్య ప్రజలకు కూడా ఎంతో దగ్గరయ్యాయి. అది పోతన గారి గొప్పతనం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9, musically yours.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085

ఎస్ వెల్కమ్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. రింజున్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. యాక్చువల్లీ ఎస్, మనుషులు రోజుకు ఎన్నిసార్లు ఫోన్ చూస్తారో తెలుసా? ఎస్, వివిధ అధ్యయనాల ప్రకారం సగటున ఒక వ్యక్తి రోజుకు 80 నుంచి 150 సార్లు వరకు తన మొబైల్ ఫోన్ని చెక్ చేస్తారట. మెసేజ్ వచ్చిందా, నోటిఫికేషన్ వచ్చిందా, ఎవరైనా స్టేటస్ పెట్టారా అంటూ మనకి తెలియకుండానే ఫోన్ చేతిలోకి వచ్చేస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చాలాసార్లు ఫోన్ అన్లాక్ చేసిన తర్వాత ఎందుకు ఓపెన్ చేశామో మర్చిపోతామట. టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేసింది, కానీ కొన్నిసార్లు ఫోన్ని పక్కన పెట్టి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా చూడాలి. ఎందుకంటే బ్యాటరీ లో అయితే ఛార్జ్ చేసుకోకపోవచ్చు, కానీ టైం వెళ్ళిపోయాక మాత్రం తిరిగి రాదు, అది ఏ టైం అయినా. సో అందుకే మొబైల్ని పక్కన పెట్టి కాస్త ఈ వాళ్ళలో ఉందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జె చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. యాక్చువల్లీ ఎప్పుడైనా కొత్త డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తే అందరూ మనన్నే చూస్తున్నారని అనిపించిందా? సైకాలజీ ప్రకారం దీన్ని స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటారట. ఒక సర్వే ప్రకారం మనం చేసిన చిన్న మిస్టేక్ కానీ మన అపియరెన్స్ కానీ అందరూ నోటీస్ చేస్తున్నారని అనుకుంటాం. కానీ నిజానికి చాలామంది తమ జీవితాల్లో బిజీగా ఉంటారు. అంటే మీరు మాట్లాడేటప్పుడు చిన్న తప్పు చేసినా, కొత్త హెయిర్ స్టైల్ వేసుకున్నా చాలామందికి అది అసలు గుర్తే ఉండదు. కాబట్టి కొంచెం తక్కువ ఓవర్ థింకింగ్ చేసి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఎందుకంటే మన గురించి మనం ఎంత ఆలోచిస్తామో అంతగా ఇంకెవ్వరూ ఆలోచించలేరు. సో ఇదండి ఇవాళ మన జెన్జీ హలో రెయిన్బో తెలంగాణం రింజిమ్ హైదరాబాద్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం. దీని తర్వాత మనకి నయరంగ్ ఉంటుంది. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం మరిన్ని ముచ్చట్లతో. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ಲತಾ ಮಂಗೇಶ್ಕರ್, ಆಶಾ ಭೋಸ್ಲೆ, ಮನ್ನಡೆ, ಕಿಶೋರ್ ಕುಮಾರ್ ವಗೈರ ವಗೈರ.